శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై ఎనలాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 3వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 24వ తేదీ బుధవారం సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 53 సెకండ్లు శుభోదయం.

0: దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ సమర్పణ, డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి.
1: మహాత్ములు ఉదయే సవిత రక్త రక్తశ్చాస్తమయేపిచ సంపత్తౌ చ విపత్తౌ చ మహతామేకరూపత అన్నది సంస్కృత సూక్తి. ప్రపంచంలోని సమస్త ప్రకృతికి సూర్యుడే ఆధారం. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అతడే మూల కారణం. ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు తన అరుణ కిరణములతో లోకాన్ని సంతోషపెడతాడు. సాయంత్రం అస్తమించేటప్పుడు ఆ విధంగానే కనువిందు చేస్తాడు. కోరికతో జనం సముద్ర తీరానికి చేరి మనోహరమైన ఆ అందచందాలను వీక్షించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సూర్యుని విధంగానే మహాత్ములు సంపదలలోనూ ఆపదలలోనూ ఒకే రూపంతో దర్శనమిస్తారు. ఎట్టి వికారములకు లోరుకారనేది ఈ సూక్తి సుధలోని మాధుర్యం. శ్రీమద్ రామాయణంలో దశరథ తనయుడైన రాముడు తండ్రి తనకు రాజ్యం ఇస్తానన్నప్పుడు పితృసత్యవాక్య పరిపాలన కోసం అయోధ్య విడిచి నారచీరలతో వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏ విధమైన మనోవికారాన్ని పొందలేదని వాల్మీకి రాముని గాంభీర్య ధైర్యములను వర్ణించిన విధము పై సూక్తికి ప్రబలోదాహరణంగా చెప్తారు విమర్శకులు. నవనం గంతుకామస్య చచేతశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యైవ లక్ష్యతే చిత్తవిక్రియా అన్నది వాల్మీకి శ్లోకం. లోకంలో తమ వారి యొక్క మేలు కోరుకునేవారు సామాన్య మానవులు, అందరూ అలాగే ఉంటారు. కానీ సమాజంలో తమతో పాటు ఉన్నవారందరూ సుఖపడాలని, అభ్యుదయం సాధించాలని కోరుకునేవారు మహాత్ములు. నిస్వార్థ జీవనులైన వారికి కుల మత ప్రాంత విభేదాలుండవు. పరిమితులకు లోబడిన ఆ మహాత్ములు సంపదలలో ఆపదలలో మనస్థైర్యమును కోల్పోవరు. అట్టివారిని మనం ఆదర్శంగా గ్రహించడం వల్ల జీవిత బాటలో దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. మనం అద్దం చూచి ముఖం దిద్దుకున్నట్లే ఆ మహాత్ములను చూచి జీవితాన్ని సరిచేసుకోవాలి. అప్పుడే పరిపూర్ణత సిద్ధిస్తుంది, జన్మ సార్థకత ఏర్పడుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టడానికై ప్రయత్నించినటువంటి జాతిపిత గాంధీ గారు తన

0: నిస్వార్థమైనటువంటి జీవనం ద్వారా దేశ ప్రజలందరికీ కూడా తన అనుకున్న స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలని ఆయన అహర్నిశలు కృషి చేశారు. అందువల్ల ఆయన మహాత్ముడు అనిపించుకున్నాడు. సామాన్య మానవుడికి మహాత్ముడికి ఉన్నటువంటి భేదం అదే. తన వరకు, తన కుటుంబం వరకు ఆలోచించేవాడు మానవుడు, అందరినీ తన కుటుంబంగానే భావించేవాడు మహాత్ముడు. అయం నిజః పరోవేతి గణనా లఘుచేతస ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అన్నది ఆ మహాత్ముల యొక్క స్వభావాన్ని వివరించేటువంటి విషయం. అందువల్ల అటువంటి వారు మనకి ఆదర్శ పురుషులుగా, గౌరవనీయులుగా ఉంటారు. అటువంటి వారికి మనం కృతజ్ఞతలమై ఉంటాం. వారి యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో అలవర్చుకోవటం మన కర్తవ్యంగా భావిస్తాం.
1: సూక్తి సుధా, మీరింతవరకు విన్నారు సమర్పణ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి.

భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడు శ్రీరామదాసు కీర్తనలు మీరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కొబ్బరిలో అంతర పంటల సాగు గురించి తెలుసుకుందాం. రైతులకు అంతర పంటల సాగుతో సుస్థిర ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా అంతర పంటలు రైతులకు ఉపాధినివ్వడంతో పాటు ఒక పంట ఆదాయం మరో పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరిలో అంతర పంటల సాగులో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అంతర పంటలు సాగు చేయటం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచుకోవచ్చు. నేలలో వివిధ పోషక పదార్థాలు క్రమబద్ధంగా ఉపయోగపడటమే కాక నేల లోపలి పొర గుల్లబారి తరువాత పంటలు బాగా పెరగటానికి దోహదపడతాయి. కొబ్బరి తోట వయసు, ప్రాంతీయ వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని పంటలను మాత్రమే సాగు చేసుకుంటే లాభసాటిగా ఉంటాయి. పాక్షికంగా నీడను తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. ముందుగా ఏకవార్షిక పంటల్లో చూసినట్లయితే 5 ఏళ్లలోపు వయసు గల లేత కొబ్బరి తోటల్లో పసుపు, అల్లం వంటి వాణిజ్య పంటలు, లేకపోతే కంద, చేమ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, చిక్కుళ్ళు, మిరప, వంగ, బెండ మొదలైన కూరగాయలు కూడా పండించుకోవచ్చు. అదే బహువార్షిక పంటల్లో చూసినట్లయితే 20 ఏళ్లు మించిన కొబ్బరి తోటల్లో అరటి, కోకో, మిరియం, అనాస, బొప్పాయి పంటలను పండించుకోవచ్చు. వీటి ద్వారా నాటిన 2 నుండి 3 ఏళ్లలో స్థిరమైన ఆదాయం కొబ్బరితో పాటు పొందవచ్చు. ముందుగా కోకో గురించి మనం చూసినట్లయితే కొబ్బరి తోటల్లో చెట్టుకు చెట్టుకు మధ్య 8 మీటర్ల దూరంలో నాటుకోవాలి. 2 కొబ్బరి వరుసల మధ్య 1 వరుస కోకో వేయాలి. మొక్కల మధ్య దూరం 3 మీటర్ల దూరంలో ఎకరానికి 190 నుండి 200 మొక్కలు వరకు నాటుకోవచ్చు. ఫారెస్టిరో జాతికి చెందిన రకం అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 3వ సంవత్సరం నుండి కాపుకొస్తుంది. సగటున ఎకరానికి 50,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. తర్వాత అరటి గురించి చూసినట్లయితే ఎకరానికి సుమారు 45,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అరటి మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 2 మీటర్ల చొప్పున ఎకరానికి 750 మొక్కలు నాటుకోవచ్చు. జూన్ జూలై మాసాల్లో నాటిన రకాన్ని బట్టి 10 నుండి 12 నెలల్లోపు పూతకు వచ్చి తర్వాత 3 నెలల్లో గెలలు తయారై పంట చేతికి వస్తుంది. తర్వాత కంద గురించి చూసినట్లయితే 2 కొబ్బరి వరుసల్లో 6 నుండి 8 వరుసలు ఉండేలాగా ఇంచుమించు ఎకరానికి 8,000 మొక్కలను నాటుకోవచ్చు.

ఈ పంట 6 నుండి 8 నెలల్లో కోతకొస్తుంది. అధిక దిగుబడినిచ్చే గజేంద్ర రకాన్ని ఎంపిక చేసుకుని మే జూన్ నెలల్లో తిరిగి నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా నాటుకోవచ్చు. వీటిని ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకుంటే కనుక ఎకరానికి సుమారు 50,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. తర్వాత మిరియం పంట గురించి చూసినట్లయితే కొబ్బరి తోటల్లో నీడ ఉపయోగించుకుని పెంచగలిగే తీగజాతి అంతర పంట ఈ మిరియంగా చెప్పుకోవచ్చు. ప్రతి కొబ్బరి చెట్టుకు 1 మీటర్ దూరంలో 1 నుండి 2 మొక్కలను నాటుకోవాలి. నాటిన తర్వాత 3 ఏళ్లకు కాపు వస్తుంది. ఏడాదికి సుమారుగా ఎకరాకు 25,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు కొబ్బరి పంటలో అంతర పంటల సాగు గురించి పూర్తి వివరంగా తెలుసుకుని కనుక వేసుకున్నట్లయితే ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. చైనా ఆస్టర్ పూల సాగు గురించి తెలుసుకుందాం. చైనా ఆస్టర్ ఆకర్షణీయమైన రంగుల్లో బాగా పూసే ఏకవార్షిక పంట. దీనిని తెలుగులో చాందిని పూలు అని పిలుస్తారు. సాధారణంగా ఈ పూలను పట్టణాలు నగరాలకు సమీపంలో సాగు చేస్తూ ఉంటారు. దీనిని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా చిన్న సన్నకారు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఆకర్షణీయమైన రంగుల్లో పూసే ఈ పూలను కట్ ఫ్లవర్స్గా, దండలుగా, పుష్పగుచ్చాలలో ఫ్లవర్ ఫిల్లర్స్గా, ఉద్యాన ప్రదర్శనల్లో పూల బెడ్స్గా, పూల కుండీల్లో కూడా పెంచుటకు అనుకూలమైన పూజాతి రకంగా చెప్పుకోవచ్చు. ఈ చైనా ఆస్టర్ను విత్తనాల ద్వారా ప్రవర్తనం చేసుకోవచ్చు. విత్తనాలు 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద విత్తిన 7-8 రోజుల్లో మొలకెత్తుతాయి. విత్తనాల్లో నిద్రావస్థ అనేది ఉండదు. తాజా విత్తనాన్ని వాడితే ఫలితం చాలా బాగా ఉంటుంది. విత్తనం పాతపడే కొద్దీ మొలకెత్తే శక్తి తగ్గిపోతుంది. దీనికి ఏ విధమైన వాతావరణం ఉండాలి అంటే ఆస్టర్ పెరుగుదలకు, నాణ్యమైన పూల ఉత్పత్తికి మంచి సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. వాతావరణం వేడిగా ఉంటే మొక్కల కాండం ఎక్కువగా సాగి నాసిరకం పూలు పూస్తూ ఉంటాయి. ఆస్టర్ విత్తనాలను సెప్టెంబర్ నుండి అక్టోబర్ మాసాల్లో విత్తుకోవచ్చు. నర్సరీ పెంపకంలో అయితే ఏ విధంగా పెంచుకోవచ్చు అంటే 1 హెక్టార్కు కావలసిన మొక్కల్ని నారుమడిలో పెంచడానికి 2.5 నుండి 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. వాణిజ్యపరంగా సాగు చేయడానికి ఎత్తైన 120 లేదా 160 లేదా 10 సెంటీమీటర్ల సైజు గల తగినన్ని నారుమడలను తయారు చేసుకుని విత్తనాన్ని పలుచగా విత్తుకుంటే బలమైన నారు లభిస్తుంది. మొక్కల ఎంపిక సాంద్రత ఏ విధంగా ఉండాలంటే నారు మొక్కల్లో 3 నుండి 4 ప్రధాన ఆకులు ఏర్పడినప్పుడు నాటుకు సిద్ధమైందని మనం గమనించాలి. మొక్కలను నాటే ముందు భూమిని 3 నుండి 4 సార్లు మంచి దుక్కి వచ్చేంత వరకు దున్నుకోవాలి. ఈ సమయంలో 10 నుండి 15 టన్నుల చివికిన పశువుల ఎరువు వేసి భూమిలో కలియదున్నుకోవాలి. ఆ తర్వాత మళ్లను తయారు చేసుకోవాలి. మొక్కల్ని వరుసల మధ్య వరుసల్లోనూ 30 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్టుగా మొక్కల్ని నాటుకోవాలి. కట్ ఫ్లవర్స్ కోసం పక్క కొమ్మలపై వచ్చే చిగుళ్లను తుంచివేసుకోవాలి. అలా కాకుండా విడిపుల కోసమైతే కనుక కొమ్మలపై వచ్చే చిగుళ్లు కోయకుండా అలాగే ఉంచుకోవాలి. ఇక ఎరువుల వాడకం ఏ విధంగా ఉండాలంటే ఆస్టర్లో నత్రజని లోపిస్తే కనుక మొక్కలు పొట్టిగా ఉండి చిన్న పూలు పూస్తూ ఉంటాయి. భాస్వరం లోపం వల్ల మొక్కలు ఆలస్యంగా పూతకు వస్తూ ఉంటాయి. భూమిని తయారు చేసుకునే సమయంలో ఎకరాకు 36 కిలోల నత్రజని, 48 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. పైపాటు ఎరువుగా మరో 36 కిలోల నత్రజనిని మొక్కలు నాటిన 40వ రోజున వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. పూలు మంచి రంగు రావటానికి వీలుగా సూక్ష్మధాతువు మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. వాతావరణం, నేల స్వభావం, ఋతువుని బట్టి నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా 7 నుండి 10 రోజులకోసారి తడిని ఇస్తే సరిపోతూ ఉంటుంది. అదే అంతర కృషి విషయానికొస్తే పంట తొలిదశల్లో కలుపు తీసుకుంటూ ఉండాలి. నెలకొకసారి మొక్కళ్ల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. దీనివల్ల పెరుగుదల బాగా ఉండి మొదళ్లకు సరైన ఆధారం లభించి వాలిపోకుండా ఉంటుంది. నాటిన 10 నుండి 12 వారాల్లో ఆస్టర్ పూలు కోతకు వస్తాయి. ఈ పూలను 2 విధాలుగా కోసుకోవచ్చు. పూజా కార్యక్రమాలకు, అలంకారానికి విడిపూలుగాను, అలాగే కట్ ఫ్లవర్స్గా ఉపయోగించుకోవటానికైతే తగినంత పొడవున్న కాడలతో పూలను కోసుకోవాలి. ఒక్కోసారి ఎక్కువగా పూలు ఏర్పడినప్పుడు మొక్కలను పూర్తిగా భూమట్టానికి కోసేసి

కట్ ఫ్లవర్స్గా విక్రయించుకోవచ్చు. విడిపూలను గోను సంచుల్లో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మార్కెట్కు రవాణా చేసుకోవాలి. మంచి యాజమాన్య పద్ధతుల్ని పాటించి తోటల్ని కనుక పెంచుకున్నట్లయితే దిగుబడి ఎకరాకు 7,200 నుండి 8,000 కిలోల వరకు సాధించుకోవచ్చు. అదే సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచుకున్నట్లయితే 4,000 నుండి 4,800 కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు. ఈ విధంగా ఈ చైనా ఆస్టర్ పూల సాగుతో రైతులకు ఆదాయం మెండుగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనలనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాలనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు

0: గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ,
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పటం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీరప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ,
2: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారని అంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రాష్టవ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు.

0: గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరువర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2 సమయం ఉదయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఉదయరేఖలు. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం యోగా డైట్ గురించి శ్రీమతి జి పద్మజా గారి ప్రసంగం వింటారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు అనే అంశం గురించి శ్రీ రావెల సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 7 గంటల 55 నిమిషాలకు వార్త విపంచి, 8 గంటలకు ప్రైమరీ ఛానల్ ప్రోగ్రామ్స్ వింటారు. 8 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు ఆ పాట మధుర గీతాలు వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి బివి దుర్గాభవాని గారి వైలిన్ వాద్య కచేరి వింటారు. 9 గంటల 30 నిమిషాలకు నమస్తే అమరావతి సినీ గీతాలు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రావోయే అతిథి సినీ గీతాలు. 11 గంటలకు గుర్తు చేసుకున్నాం, 11 గంటల 30 నిమిషాలకు సినీ గీతాలు. 12 గంటల 10 నిమిషాలకు లాహీర్ లాహీర్లో, 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 1 గంట 10 నిమిషాలకు సినీ గీతాలు. 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. 1 గంట 30 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమం. పర్యావరణంలో వస్తున్న మార్పుల వలన కలిగే అనర్థాలు శ్రీమతి తోట పద్మావతి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం, అలాగే విశేషాలు స్ట్రాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి తెలుసుకుంటారు. గంటల 30 నిమిషాలకు సినీ గీతాలు. 3 గంటలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమం వింటారు. 3 గంటల 30 నిమిషాలకు టీన్ టైం. 4 గంటలకు యువలయ. 4 గంటల 30 నిమిషాలకు సంస్కృత పాఠం, వృచ్చకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు డాక్టర్ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

45 నిమిషాలకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ గారి బృందం వారిచే జానపద గీతాలు వింటారు. 5 గంటలకు సినీ గీతాలు, 6:30 పల్లె సీమలు. గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో బైపాస్ సర్జరీ, ఓపెన్

0: హార్ట్ సర్జరీ గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు, క్యాబేజీ క్యాలిఫ్లవర్లు సస్యరక్షణ, బొప్పాయి తెగుళ్ళు యాజమాన్యం గురించి వింటారు. 6:50 ప్రసార విశేషాలు, 7:15 సినీ గీతాలు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 వికసిత్ భారత్ సినీ గీతాలు, 7:45 వికసిత్ భారత్, 8:00 ఆంగ్ల ప్రసంగంలో ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ మీడియా ఆన్ న్యూస్ పేపర్స్ అండ్ బుక్స్ గురించి తెలుసుకుంటారు. 8:15 సినీ గీతాలు, 8:40 దేశభక్తి గీతాలు, 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు 102.2 సమయం 7:05 వార్తలు తెలుగులో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. May 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.

0: अलिनो के कारण कमजोर मानसून रहने की जो संभावित स्थितियां हैं और जिसका प्रभाव अब दिखने भी लगा है, क्योंकि मानसून अभी काफी लेट चल रहा है, इसलिए ओवरऑल अभी तक 43% बरसात कम हुई है और आगे भी जो मौसम का अनुमान है कमजोर रहने की संभावना है। और इसका मतलब ये है कि हमारी खरीफ की फसल उस पर इसका असर पड़ सकता है, और इसलिए बिना किसी देरी के हम काफी दिनों से इन परिस्थितियों से निपटने के लिए तैयारियां कर रहे थे। 315 जिले ऐसे होंगे जहां वर्षा कम रहने की संभावना।
1: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత, నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
2: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
1: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్లను

0: నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 7:15. ఉదయరేఖలు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 51వ శ్లోకం.

బుద్ధ్యా, సాత్విక బుద్ధితో. విశుద్ధయా, ఆత్మతత్వ విషయంలో సందేహాది మాలిన్యాలు లేనటువంటి. యుక్తః, కూడినవాడై. ధృత్యా, సాత్విక ధృతితో. ఆత్మానం, తన శరీరాన్ని ఇంద్రియాలను. నియమ్య చ, స్వాధీనం చేసుకుని. మరియు శబ్దాదీన్, శబ్దము మొదలుగా గల. విషయాన్, ప్రాణధారణకు మించిన ఇంద్రియ విషయాలను. త్యక్త్వా, వదిలిపెట్టి.

శ్రీకృష్ణ పరమాత్మ రాబోయే 3 శ్లోకాలలో జ్ఞాన పరాకాష్ఠ సాధనకు కావలసిన సాధనాక్రమాన్ని చెప్పబోతున్నాడు. ఈ శ్లోకంలో ఆత్మతత్వ విషయంలో సందేహాది మాలిన్యాలు లేనటువంటి సాత్విక బుద్ధితో కూడినవాడై సాత్విక ధృతితో తన శరీరాన్ని ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని మరియు శబ్దము మొదలుగా గల ప్రాణధారణకు మించిన ఇంద్రియ విషయాలను వదిలిపెట్టాలి అంటున్నాడు. అప్పటికే సాత్వికమైపోయిన అతడి బుద్ధిలో పరమాత్మ విషయకమైన సందేహాలనే మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అతడు తన సాత్విక ధృతితో తన శరీరేంద్రియాలను తన వశంలోకి తెచ్చుకుంటాడు. తన ప్రాణధారణకు మించి అధికంగా శబ్దాది విషయాలను అనుభవించడు. ప్రాణధారణకు కావలసిన విషయాలను అనుభవించేటప్పుడు కూడా వాటి మీద రాగద్వేషాలను పెట్టుకోడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు యోగా డైట్ అనే అంశం గురించి శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు.
1: యోగ సాధకులకు ఆహార నియమం అవసరం. ఎందుకంటే యోగా చేసే మ్యాజిక్ని ఆస్వాదించాలి అంటే సాత్విక ఆహారం, నియమిత సమయ పాలన చాలా అవసరం. అసలు ఆహారం ఎలా ఉండాలి అనే విధానం కూడా మన శాస్త్రం చెప్పింది. ఆహారం తీసుకోవటానికి మొదటి సూత్రం, ఆహారం నమిలి నమిలి మింగాలి, నీరు చప్పరిస్తూ చప్పరిస్తూ తాగాలి. అసలు ఆహారం అంటే ఏమిటో చూద్దాం. ఆహారం వలన మానవ శరీరము జీవిస్తుంది. ఆరోగ్యం అంటే సుఖం, అనారోగ్యం అంటే దుఃఖం. ఈ సుఖదుఖములో నియమిత అనియమిత ఆహార సేవనం వలన సంక్రమిస్తాయి. ఆహారం ఎలాంటిది అయి ఉండాలి అంటే ఆహారం పోషక విలువలు కలిగి ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి, రోగ నిరోధక శక్తి పెంచేదై ఉండాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత శరీరం రోగగ్రస్తమైతే ఆ రోగాన్ని సంపూర్ణంగా నయం చేసే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూర్చేదై ఉండాలి. ఆహార సేవనలకు చాలా నియమాలు ఉన్నాయి. వండిన ఆహారాన్ని తిరిగి పొరపాటున కూడా వేడి చేయకూడదు. కాచిన నూనెను తిరిగి మళ్ళీ కాచరాదు. రీహీటింగ్ వలన ఆహారం విషతుల్యమవుతుంది అని మన శాస్త్రాలు ఏనాడో చెప్పాయి. వండే విధానం కూడా చాలా ముఖ్యమైనది. ప్రెషర్ కుక్కరు, ఓవెన్లో వాడుతుంటాము. నిమిషాలలో వంట అయిపోతుంది. గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో, ఆ వేడికి ప్రెషర్కి మెత్తగా అవుతాయి ఆహార పదార్థాలు. కానీ మన శరీరము జీర్ణం చేసుకునే విధంగా అవి ఉడకలేదు. అందుకే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎంత నిదానంగా చిన్న మంట మీద వండితే అంత బాగా జీర్ణమవుతాయి. ఎంత నానబెట్టి వండితే అంత తొందరగా ఉడుకుతాయి.

0: తేలిగ్గా అరుగుతాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమిటి అంటే ప్రోటీన్, అంటే బాదాము, పిస్తా, వాల్నట్ వీటి గురించి మాట్లాడుతున్నారు. అవి మన ప్రాంతం పంటలు కావు, చలి ప్రదేశంలో వారికి మనలాంటి పప్పు దినుసులు ఉండవు, పండవు. వారికి ఆ పప్పులే కావాలి, ఎందుకంటే అవి ఫ్యాట్తో నిండి ఉన్న ప్రోటీన్ పప్పు. అవి చలిని తట్టుకునే విధంగా ఉండే ప్రోటీన్. మనము వేడి ప్రదేశంలో ఉంటున్నాము, మనకి పెసరపప్పు, మినప్పప్పు, అలసందలు, శనగలు ఇలా చాలా మంచి ఆహారము, మనము తినవలసిన పప్పులు ఇవి. అసలు ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు ఉండాలి. ప్రకృతి అలానే మనకు అందిస్తుంది. ఏ ప్రాంతంలో పండే ఆహారం ఆ ప్రాంతం వారు మాత్రమే తీసుకోవాలి, అప్పుడే శరీరము తేలికగా జీర్ణం చేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎలాంటి ఆహారం తీసుకున్నారో, ఏ విధంగా వండుకు తిన్నారో అదే ది బెస్ట్ మెథడ్ ఆఫ్ టేకింగ్ ద క్వాలిటీ ఫుడ్. చూడండి, యోగశాస్త్రం ఆహారంతో పాటు విహారం కూడా చాలా ముఖ్యం అని చెప్పింది. పొద్దు ఎక్కాక లేవటం, అర్ధరాత్రి దాకా మేలుకోవటం, అప్పుడు ఆహారం తీసుకోవటం ప్రకృతికి విరుద్ధం. మన శరీరానికి కూడా ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. సూర్యుడు ఉదయించక ముందు కొన్ని చర్యలు జరుగుతాయి శరీరంలో. ఎండ ఎక్కువ అవుతున్న కొద్దీ కొన్ని క్రియలు జరుగుతాయి. సూర్యాస్తమయం తర్వాత కొన్ని క్రియలు ఆగిపోతాయి. అందువలన ప్రకృతికి లోబడి మన ఆహారపు అలవాట్లు ఉండాలి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఎక్కువగా అందరూ టిన్ను, క్యాండు, ప్యాకెట్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ తింటున్నారు. అన్నీ కూడా రకరకాలైన ప్రిజర్వేటివ్స్ తోటి తయారు చేయబడినవి. ఆల్ ఆర్ కార్సినోజెనిక్, అన్నీ క్యాన్సర్ కారకాలే. చద్ది అన్నం తినటానికి సందేహిస్తాము, కానీ పోయిన ఎండాకాలంలో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ ఈ ఎండాకాలం ఆనందంగా తాగేస్తాము. మనకు మామిడి పండ్లు అప్పటికి ఇంకా మనకు రానే రావు. సో అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే యోగా డైట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చివరి శ్వాస దాకా ఈ శరీరము ఆరోగ్యంగా సాగాలి అంటే మంచి ఆహార అలవాట్లు, జీవనశైలి, యోగ సాధన చాలా అవసరం.
1: ఇంతవరకు మీరు యోగా డైట్ అనే అంశం గురించి శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం విన్నారు.
2: ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే, మొగ్గ విరిస్తే, వాన కురిస్తే అంతా తన కోసమే అనుకుంటుంది అపురూప అమాయకత్వ బాల్యం. అసలు బాలలంటే ఎవరు? కొందరు జననం నుండి కౌమారం వరకు అంతా బాల్యంగానే భావిస్తారు. బాలలుగా ఎవరిని పరిగణించటం అన్నది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 16 సంవత్సరాల వయసుకు లోపు వాళ్ళు బాలలుగా పరిగణించబడితే, భారతదేశంలో 18 ఏళ్లలోపు వాళ్ళు బాలలు. ఆయా దేశాలకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక అంశాల ఆధారంగా బాధ్యతల విషయంలో బాలల వయస్సు నిర్ణయిస్తారు. ప్రస్తుతం బాల నేరస్తునిగా పరిగణించేందుకు కనీస వయస్సు 4 సంవత్సరాల ప్రాయం. ఇక హక్కుల విషయానికి వస్తే, బాలలకు పుట్టకముందు నుండే కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. అలా లభించిన హక్కుల కారణంగా తల్లి గర్భంలో ఉండగా శిశువు మగబిడ్డో ఆడ శిశువో తెలుసుకునే పరీక్షలు చేయించటం నేరం. బిడ్డ జన్మించగానే పాపపుణ్యాలు ఎరుగకపోయినా అతనికో ఆమెకో పౌరస హక్కు లభిస్తుంది. అది వాళ్ల జీవితాన్ని నుండి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తుంది. అందుకే జాషువ మహాకవి ఇలా అనటం, ఏమి పనిమీద భూమికి ఏగినాడో నుడువనేర్చిన పిమ్మట అడుగవలయు, ఏండ్లు గడిచిన ముందు ముందేమో కాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగడితడు. అటువంటి స్థితి నుండి ఎదిగి ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకునప్పుడు నాదు పసిడి కొండ నారత్నమని తల్లి పలుకు పలుకులితడు నిలుపుకొనునే అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చుతారు కవికోకిల జాషువ. ఏ బిడ్డ అయినా పసిడి కొండగానో జాతిరత్నంగానో ఓ వెలుగు వెలగాలంటే వాళ్లకు బాల్యంలోనే కొన్ని హక్కులు

లభించాల్సి ఉంది. పసితనం అన్నది వసివాడరాదు. వాళ్లు ఆటపాటల్లో సజూ సంధ్యల్లో మునిగి తేలాలి. అప్పుడే పసితనానికి పసిడిని అద్దటం కుదిరేది. అందుకు వాళ్లకు ముందుగా లభించే హక్కు నిర్బంధ విద్య. ఉచిత విద్య అన్నది మన రాజ్యాంగంలోని అధికరణం 21A ద్వారా వాళ్లకు లభించింది. ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 12/12/2002 నుండి అమల్లోకి వచ్చింది. అధికరణం 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించడం జరిగింది. దీనివల్ల ఆ అంటుజాడ్యం బాలలకు అంటకుండా చేయాలనుకున్నారు. అధికరణం 23 శ్రమశక్తికి దోపిడీ చేయరాదు అంటుంది. ఏ దోపిడీ అయినా మానవతా విలువలకు, గౌరవ ప్రతిపత్తికి విరుద్ధం. మనుషుల క్రయ విక్రయాలు అటు సంఘ వ్యతిరేకము, ఇటు చట్ట వ్యతిరేకమును. ఈ శ్రమ దోపిడీలోకి లైంగిక దోపిడీ, మేధో సంపత్తి దోపిడీ మెల్లగా వచ్చి చేరాయి. శ్రమశక్తిని దోచుకోవటం వెనుక ఆర్థిక బలహీనత, అసక్తత ఉంటాయి. అందువల్ల వాళ్లకు అతి తక్కువ వేతనం చెల్లించి శ్రమదోపిడికి పాల్పడుతుంటారు. ఒక్కోసారి ప్రతిఫలం అసలేమీ చెల్లించకుండానే పని చేయించుకుంటారు. అది బేగార్ క్రిందికి వస్తుంది. నామమాత్రపు ప్రతిఫలం చెల్లించినా అది శ్రమదోపిడి కిందికే వస్తుంది. ప్రజలలో పెళ్ళుబుకిన చైతన్యం కారణంగా ఈ నిలువు దోపిడిని నివారించడానికి ప్రభుత్వాలు వ్యభిచార నిరోధక చట్టము, కనీస వేతనముల చట్టము, అనాథ బాలల చట్టము వంటి వాటిని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చాయి. అధికరణం 24 కర్మాగారాల్లో బాలలతో పనిచేయించరాదు అంటుంది. దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ చట్టాలలో ఈ విషయాన్ని పొందుపరచటమేగాక 14 సంవత్సరాల్లోపు వయస్సు గల చిన్నపిల్లల చేత ఫ్యాక్టరీలలో, గనులలో, ఇతర ప్రమాద భరిత ఉత్పత్తి ప్రక్రియల్లోనూ పనిచేయించరాదంటూ ఈ అధికరణం పేర్కొన్నది. మన దేశంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకే ఈ అధికరణం రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 వంటి చట్టాలు ఉన్నప్పటికీ గృహాలలో అక్కడక్కడ వెట్టి చాకరీ ఇంకా వెక్కిరిస్తూనే ఉంది. భవన నిర్మాణ కార్యక్రమాల్లో ప్రేలుడు పదార్థాల మధ్య ప్రమాదాలలో బాలలు ప్రాణాలతో చెలగాటం ఆడవలసి వస్తూనే ఉంది. ఇందుకు కారణం లక్షలాది బీద కుటుంబాలలో పిల్లలే పెట్టుబడి. అటువంటి కుటుంబాలలో పిల్లల సంపాదనే కొందరికి జీవనాధారమైతే కొందరికి మాత్రం వేడి నీళ్లకు చన్నీళ్లు. దీని కారణంగా వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించరు. ఇదంతా ఒక విషవలయం. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని స్వార్థపరశక్తులు కొన్ని అతి చౌకగా పిల్లల శ్రమశక్తిని దోచుకోవటం జరుగుతున్నది. బాలకార్మిక వ్యవస్థ అంతమొందాలంటే ముందుగా పేదరికాన్ని తొలగించాలి. 6 సంవత్సరాలలోపు బాలల పరిరక్షణను గురించి ఆదేశ సూత్రాలను అందిస్తుంది మన రాజ్యాంగంలోని అధికరణం 45. అధికరణం 51A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు విద్యావకాశాలను కల్పించటం ఆ పిల్లల తల్లిదండ్రుల లేక సంరక్షకుని బాధ్యత. కనుక తల్లిదండ్రుల పిల్లల్ని కూలికి పంపటం మాని బడికి పంపవలసి ఉంది. అది వాళ్లకు చట్టపరమైన బాధ్యత. ఇంతవరకు మనం రాజ్యాంగ పరిధి నుండి వాళ్ల హక్కుల్ని గురించి అవగాహన పెంచుకున్నాం. హక్కుల విషయం కేవలం 2 లేదా 3 శతాబ్దాల నాటిది. అసలు ఇది సమస్యగా తొంగి చూచింది అన్నడో రమారమి 6000 ఏండ్ల నాడు ఈజిప్టుకు చెందిన ఒక మతాధికారి సమాధి గోడలపై వ్రాసిన ప్రకారం ఇటీవలి కాలంలో భూమి చెడిపోతున్నది. పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని ఖాతరు చేయటం మానినందువలన ప్రపంచం అవసాన దశకు చేరుకుంటున్నది. దాదాపు 2400 ఏండ్లకు పూర్వమే సోక్రటిస్ చెప్పిందేమిటి? ప్రస్తుతం పిల్లలు విలాసాలకు అరుళ్లు చాస్తున్నారు. ప్రవర్తన సక్రమంగా ఉండటం లేదు. అధికారం పట్ల అలక్ష్యభావం, పెద్దల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు. సాధన చేయవలసిన సమయాల్లో అల్లిబిల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. పెద్దలు తమ గదిలోకి వచ్చినప్పుడు వాళ్లు మర్యాదపూర్వకంగా లేచి నిలబడటం లేదు. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ఖండిస్తున్నారు. పదుగురులో ఉండి పనికి మాలిన మాటలు మాట్లాడతారు. భోజనం చేసే సందర్భాలలో రుచికరంగా ఉన్న వాటిని చప్పుడు చేస్తూ గుటుక్కుమనిపిస్తారు. ఉపాధ్యాయుల్ని భయభ్రాంతుల్ని

చేస్తారు. ఈ రెండు ఉల్లేఖనాల వల్ల మనకు తెలియవచ్చేదేమంటే, బాలల ప్రవర్తన సమస్యగా కనిపించడం ఈనాటిది కాదు, తరతరాల నుండి అది మనకు సంక్రమించినదే. అయితే ఇంతకు బాలలు నేరస్తులుగా ఎందుకు మారతారు? నేరశాస్త్ర పరిశోధకులు అందుకు అనేక కారణాలను మన ముందుంచారు. ఆర్థికపరమైన కారణాలు, పిల్లలపై వ్యసనపరుల ఆగడాలు, పిల్లలు నేరగాళ్ల సంపర్కంలోకి రావడం, కళ్ళెదుట కనిపించే హింసాత్మక ఘటనల్లో తాము పాల్పంచుకోవాలని భావించడం, మారణాయుధాలు అందుబాటులో ఉండటం అందులో కొన్ని కారణాలు. ఇంకా ఇలా ఎన్నెన్ని కనిపించినా బాలలు నేరస్తులుగా మారడానికి ముఖ్య కారణాలు కుటుంబము, సమాజమే అంటారు ఇంకొందరు. సమిష్టి కుటుంబ వ్యవస్థ కుప్పకూలటమే అందుకు ప్రముఖమైన కారణంగా పేర్కొంటారు వాళ్ళు. అల్లరి చిల్లరగా తిరగడం, షాపుల్లో వస్తువులు దొంగిలించడాలు వంటివి బాలల నేరాల్లో చోటు చేసుకుంటాయి. పిల్లలు ఇంటికి వచ్చే వేళకు పెద్దలు లేకుంటే వాళ్ళు విసుగు చెందుతారు, ఆందోళన చెందుతారు. వాటి నుండి దూరంగా జరిగేందుకు వాళ్ళు చెడు స్నేహాలకు దగ్గరవుతారు. మెల్లగా పొగతాగటం, ఇతరులను ఏడ్పించటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, మత్తు పదార్థాల సేవనం వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ముంచుకొస్తున్నది. పేదరికం బాల నేరస్తుల సంఖ్యను పెంచుతుంది. అటువంటి అలవాట్లకు డబ్బును సమకూర్చుకునేందుకై ఏది ఏమైనా ఒడిదుడుకుల కుటుంబం, సక్రమంగా లేని సమాజం బాలలు నేరస్తులు కావడానికి ప్రధాన కారణాలనేది నిరువివాదాంశం. పిల్లలకు వాళ్ల వాళ్ల కుటుంబాల నుండి నీతి, న్యాయం, విలువల వంటివి పొందే హక్కున్నది. వాళ్ల తల్లిదండ్రులు పిల్లల రోజువారీ చదువు విషయంలోనూ, నడవడిక విషయంలోనూ శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అందరూ కలిసి భోంచేస్తూ సక్రమ జీవన మార్గాలను చర్చించుకోవాలి. అలా అని కన్న మాత్రాన పిల్లల్ని రాచిరంపాన పెట్టవచ్చునన్న భావన సరైనది కాదు. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య సంబంధాలు సజావుగా సాగాలి. బిడ్డలు కిషోరప్రాయానికి రాగానే వాళ్లకు తల్లిదండ్రులకు మధ్య ఓ తరహా వైరభావం తలెత్తుతుంది. బిడ్డలు స్వతంత్ర జీవులు అనే భావాన్ని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రులేమో బిడ్డలు తమ చేతి నుండి వాళ్ళు జారిపోతున్నారనే బాధను పెంచుకుంటారు. కొందరేమో అతి గారాభంతో బిడ్డల్ని సక్రమంగా పెంచలేరు, వాళ్లకు తగిన తరిఫిదినివ్వజాలరు. ఏది ఏమైనా బాలలకు కుటుంబ జీవనం ఆనందదాయకం కావాల్సి ఉంది. బాల నేరస్తులకు అందే న్యాయం విషయానికి వస్తే, మన సంక్షేమ రాజ్యంలో 1986 నుండి ప్రత్యేక రూపొందుతూనే ఉన్నాయి. 1989 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల విషయంలో నియమావళిని రూపొందించింది. 1992 భారతదేశం దానిని ఆమోదించి దాని ఆధారంగా 2000 చట్టంగా తెచ్చింది. ఆ చట్టం రూపకల్పనలో బీజింగ్ నియామకాలపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదే జువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. ఈ చట్టం 18 పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇది రెండు విధాలైన బాలల విషయాలు పట్టించుకుంటుంది. ఒకటి చట్టపరంగా న్యాయ విచారణ, రెండవది బాల నేరస్తుల సంరక్షణ. 2000 రూపొందిన ఈ చట్టానికి 2006 చట్ట సవరణ జరిగింది. అది బాల నేరస్తులకు చెందిన అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంది. బాల నేరస్తులు నిర్బంధం, విచారణ, జరిమానాలు, శిక్షలు వంటి సమస్త విషయాలు అందులో చేర్చారు. నేరస్తుల వయస్సు నిర్ధారణకు కొత్త సెక్షన్ చేర్చారు. నేరస్తుని గుర్తింపును గుప్తంగా ఉంచే విషయంలో శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణాలయాలను నెలకొల్పేందుకు వీలు కల్పించారు. పిల్లలను కారాగారంలోగాక సంరక్షణాలయాల్లో ఉంచే వీలు కల్పించారు. ఈ చట్టం ప్రకారం బాల నేరస్తులకు మరణదండన విధించేందుకు వీలు లేదు. 2007 నుండి జువెనైల్ జస్టిస్ బోర్డులు పనిచేయటం ప్రారంభమైంది. తరువాత లోక్ అదాలత్లు రంగంలోకి దిగాయి. అయినా అవి పరిష్కరించజాలనన్ని కేసులు వాటి ముందుకు వస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు జరిగిన కృషి అభినందనీయమే. అయితే మరింతగా కృషి సల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య పరిష్కారాన్ని మనం కేవలం ప్రభుత్వ బాధ్యతగా భావించరాదు, ప్రజలు కూడా ముందుకు రావాల్సి ఉంది. దాతలు, సంస్థలు బాల నేరస్తుల కోసం మరిన్ని వాళ్ల ప్రవర్త

0: తనను సరిదిద్దే హోమ్స్ను నెలకొల్పేందుకు ముందుకు రావాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలన పాలన పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లల రోజువారీ కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచాలి. వాళ్లల్లో విపరీత ప్రవర్తన పొడసూపగానే మానసిక విశ్లేషకుల వద్దకు తమ బిడ్డల్ని తీసుకువెళ్లే అవగాహనను పెంచుకోవాలి. బాలల సంక్షేమ బోర్డులు ఇటువంటి విషయాలలో తల్లిదండ్రులకు తర్ఫీదునిచ్చే కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు అప్పుడప్పుడు చిల్డ్రన్స్ హోమ్స్ను సందర్శిస్తూ బోర్డు నియమాలకు లోబడి తమ సేవల్ని అందించవచ్చు. బిడ్డల శిక్షణ ఆషామాషీ వ్యవహారంగా గాక విలువల పరిరక్షణగా భావించి ప్రజలు ప్రభుత్వము దానిపై దృష్టి నిలిపినప్పుడు మాత్రమే బాల నేరస్తుల సంఖ్య గణనీయంగా తగ్గి సమస్యకు పరిష్కారం పెద్ద ఎత్తున సమకూరగలదు.
1: మీరు ఇంతవరకు బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు అనే అంశం గురించి శ్రీ రావెల సాంబశివరావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు లలితగీతాలు విందాం.

హృదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వినండి వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోల్మెట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకా

ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్ట్ http://scholarship.gov.in/application-form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్ కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: As Islamabad deflects attention away from its human rights abuses. India and United States open high-level trade talks in New Delhi to recalibrate proposed bilateral trade agreement. And in FIFA World Cup, Portugal thrash Uzbekistan 5-0. Match between England and Ghana draw goalless. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on EIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎం మనోహర్.
2: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ సైకిల్ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథక కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం మేరా యువభారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా మేరా యువభారత్ కార్యాలయం వరకు కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 19వ తేదీన అనంతపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 20వ తేదీ అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్

0: పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,000 ప్రాంతాల్లో 500,000 మంది వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నెల రోజుల నుండి యోగా పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను మీరింతవరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జులై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 8:35. చిత్రగీతాలు. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఐఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. శుభోదయం నుండి శుభరాత్రి వరకు మీ వెంట ఉండే మీ ప్రియనేస్తం ఎఫ్ఎం 102.2. చిత్రగీతాలు ఆపాత మధుర గీతాలు. ముందుగా వినబోతున్న పాట పూజా చిత్రంలోని గానం వాణి జయరాం, సాహిత్యం దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం. ఆ పాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట రాజకోట రహస్యం చిత్రంలో ఉంది. గానం ఘంటసాల పి సుశీల, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఆకాశవాణి, మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో, వింటున్నాం ఆపాత మధుర గీతాలు. వినిపోతున్న తరువాతి పాట ఇద్దరు మిత్రులు చిత్రంలో ఉంది. గానం ఘంటసాల, పి సుశీల, సాహిత్యం దాసరథి, సంగీతం S. రాజేశ్వరరావు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాలు వింటున్నాం ఆపాత మధుర గీతాలు వినబోతున్న తరువాతి పాట జీవిత చక్రం చిత్రంలోంది గానం ఘంటసాల సాహిత్యం ఆరుద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం చిత్రగీతాల్లో వింటున్నాం ఆపాత మధుర గీతాలు వినబోతున్న తురువతి పాట కాలం మారింది చిత్రంలోంది గానం ఘంటసాల పి సుశీల సాహిత్యం దాసరథి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చిత్రగీతాల్లో ఇప్పుడు వినండి, అంతా మన మంచికే. చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత, సాహిత్యం దాసరథి, సంగీతం పి భానుమతి.

మీరు విన్న ఆ పాటకి సంగీతం అందించిన వారు పి భానుమతి సత్యం. మీరు ఇంతవరకు చిత్రగీతాలు ఆ పాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి బీవి దుర్గాభవాని గారి వైలిన్ వాద్య కచేరీ వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 9:30. నమస్తే అమరావతి. సినీ గీతాలు అంతకంటే ముందు

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో. ముందుగా వినబోతున్న పాట సంకీర్తన చిత్రంలో ఉంది. గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, బృందం సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

0: తుళ్ళి పారటి పల్లె పల్లె పచ్చాని పందిరి
1: పల్లె పల్లె పచ్చాని పందిరి
0: నిండు నూరేళ్ళు పండు ముత్తైదు వల్లే ఉండు పంటల్లో.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట చిన్నరాయుడు చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సాహిత్యం భువనచంద్ర.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో, వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తిరువతి పాట మహానగరంలో మాయగాడు చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బృందం సాహిత్యం, ఆత్రేయ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తిరువతి పాట యమలీల చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం నమస్తే అమరావతిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట చంద్రలేఖ, చిత్రంలో ఉంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల.

0: మీరింతవరకు నమస్తే అమరావతి సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం.
2: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మన జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు.

0: అంటారు. మంచి ఆరోగ్యం లేకుండా చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం ఏది సాఫీగా సాగదు. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాయి. ఒకప్పుడు దేశ ప్రజలు అనారోగ్యాలకు ఎక్కువ ఖర్చు భరించాల్సి వచ్చేది. ముఖ్యంగా పెద్ద ఆపరేషన్లు, క్యాన్సర్ చికిత్సలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. చాలా కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయడం లేదా ఆస్తులు అమ్ముకోవడం జరిగేది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆసుపత్రులు, వైద్య సేవలు కూడా పరిమితంగా ఉండేవి. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఆలస్యం చేసి చికిత్స తీసుకోవడం లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగేది. దీని ఫలితంగా మరణాల సంఖ్య కూడా పెరగడం, అలాగే కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడడం జరిగేది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్ 23 ప్రారంభించబడింది. దీని ప్రధాన ఉద్దేశం పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య బీమా పథకం. ఇది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత ఆరోగ్య బీమా కవరేజ్ అందించబడుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరలో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశ ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గుర్తింపు పొందింది. 2018 సెప్టెంబర్ 23 ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా కవరేజ్ని అందిస్తూ పేద కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యల సమయంలో భారీ వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారం వల్ల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పేద, బలహీన వర్గాల కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి వైద్య ఖర్చుల కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ ఈ పథకం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా అవసరమైన వైద్య చికిత్సలను పొందగలుగుతున్నాయని తెలిపారు.
1: అగర్ కిసీ గరీబ్ కో కభీ అస్పతాల్ జానా పడా తో యే కార్డ్ ఉస్కీ జేబ్ మే 5 లాఖ్ రూపాయే కే ఏటీఎం కార్డ్ కా కామ్ కరేగా. యే ఆయుష్మాన్ కార్డ్ గరీబ్ కే ఇలాజ్ కే లియే 5 లాఖ్ రూపాయే కీ గారంటీ హై ఔర్ యే మోదీ కీ గారంటీ హై. భాయి ఔర్ బహనో, దేశ్ భర్ మే ఆయుష్మాన్ యోజనా కే తహత్ అస్పతాలో మే కరీబ్ 5 కరోడ్ గరీబో కా ఇలాజ్ హో చుకా హై. అగర్ ఆయుష్మాన్ భారత్ కా కార్డ్ నహీ హోతా తో ఇన్ గరీబో కో 1 లాఖ్ కరోడ్ రూపాయే సే జ్యాదా ఖర్చ్ కర్కే బిమారీ కా ఉపచార్ కర్నా పడతా.
0: 2025 వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. అలాగే 12 కోట్లకు పైగా పేద, బలహీన కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ప్రత్యేకంగా 70 సంవత్సరాల పైబడిన 86.51 లక్షల మంది వృద్ధులు ఈ పథకంలో నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా 33 వేలకు పైగా ఆసుపత్రులు ఈ పథకంలో భాగస్వాములయ్యాయి. వీటిలో 17,685 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 15,380 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులు వైద్య ఖర్చుల రూపంలో 1.52 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారు. అంటే ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజలు స్వంతంగా ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం భరించడం ద్వారా కోట్లాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాయి. ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ప్రజలు విస్తృతంగా వైద్య సేవలను వినియోగించుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025 వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ పథకం కింద అత్యధికంగా సాధారణ వైద్య సేవలను 2,17 లక్షల మందికి పైగా పొందారు. నేత్ర వైద్య సేవలను సుమారు 45 లక్షల మంది వినియోగించుకోగా, క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన మెడికల్ అంకాలజీ సేవలను 41 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నారు. ప్రసూతి, స్త్రీరోగ సేవలను 35 లక్షల మందికి పైగా, సాధారణ శస్త్రచికిత్సలను 33 లక్షల మందికి పైగా పొందారు. ఎముకల సంబంధిత చికిత్సలను 24 లక్షల మందికి పైగా, మూత్రపిండాలు, యూరాలజీ సేవలను దాదాపు 20 లక్షల మంది వినియోగించుకున్నారు. అలాగే గుండె సంబంధిత వైద్య సేవలను 12 లక్షల మందికి పైగా పొందగా, నవజాతి

0: సంరక్షణ సేవలను 11 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి ఈ పథకం ప్రజల ఆరోగ్య అవసరాలను ఎంత విస్తృతంగా తీర్చుతోందో తెలియజేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6,556 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపు 2025-26 నాటికి 9,406 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రంగానికి నిధుల కేటాయింపులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే 2022-23లో కేటాయింపులు 7,857 కోట్లకు పెరిగాయి. 2023-24లో 7,200 కోట్లు, 2024-25లో 7,500 కోట్లు కేటాయించగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 9,406 కోట్లను కేటాయించారు. ఈ పెరుగుదలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్లో మరో కీలక భాగమైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నాయి. తల్లి శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అసంక్రమణ వ్యాధుల చికిత్స, కంటి, చెవి, ముక్కు, గొంతు చికిత్సలు, ఉచిత మందులు, పరీక్షలు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి పౌరునికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా ABHA డిజిటల్ హెల్త్ ఐడి అందిస్తున్నారు. 2025 నాటికి 79.91 కోట్ల ABHA ఖాతాలు సృష్టించబడ్డాయి. COVID-19 అనంతరం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ PMABHIM ను ప్రారంభించింది. 2021-26 వరకు అమలయ్యే ఈ కార్యక్రమానికి 64,180 కోట్ల రూపాయల భారీ నిధులు కేటాయించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద పేద కుటుంబాలకు పెద్ద వ్యాధుల చికిత్సను ప్రతిపాదిత ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. గుండె, క్యాన్సర్, మూత్రపిండాల సంబంధిత సమస్యలు వంటి ఖరీదైన చికిత్సలకు పథకాల ద్వారా సహాయం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద అమలవుతున్న పథకాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆరోగ్య రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరులోని PES వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్కే సుబ్రహ్మణ్యం ఆయుష్మాన్ భారత్పై మాట్లాడుతూ ఆరోగ్య సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా చికిత్స మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
1: Free of cost for all beneficiaries of Ayushman Bharat. Ayushman Bharat is a noble initiative and vision of our Prime Minister of India and is there in all states and our is no exception. Any patient who walks into our hospital who has got Ayushman, who is a beneficiary of Ayushman Bharat will be getting an Abha card. What we mean by Abha card is when he discloses his Aadhaar number, an ABHA number is generated. And with the ABHA number, all the facilities of under Ayushman Bharat will be free of cost. The patient need not have to pay anything.
0: Pashchima Godavari Jillalo జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ASMలు కలిసి ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 12,42,420 మందికి ABHA కార్డుల నమోదు పూర్తి చేశారు. అనేక మంది లబ్ధిదారులు యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్డులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జిల్లాలోని మారుటేరు గ్రామంకు చెందిన షేక్ మీరా మాట్లాడుతూ తమ కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారని, అందరూ ABHA కార్డు పొందినట్లు తెలిపారు. తన అమ్మమ్మకు అనారోగ్యం, కంటి సమస్యతో సంబంధించి ABHA కార్డు ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు అందించారని తెలిపారు.
2: మా అమ్మమ్మగారికి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అది మధ్యన కొంచెం ఎక్కువగా అది జరిగిందండి వయసు రీచ్చేలాగా. అయితే మేము దానికోసం మాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు మా ఆశా వర్కర్లు మాకు ఈ కార్డు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా వైద్యం చేయించుకోవచ్చు, దీని మనం ఎటువంటి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వమే దీనికి భరిస్తుంది అని చెప్పి మమ్మల్ని గైడ్ చేయడం అది జరిగింది. కొన్ని హాస్పిటల్స్ అనేవి ఈ కార్డు ద్వారా మనకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి కాబట్టి వాటి దగ్గరికి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళామండి. మేము వెళ్ళగానే మమ్మల్ని జాయిన్ చేసుకుని మా మామగారికి వాళ్ళకి ఆపరేషన్ కూడా చాలా చక్కగా జరిగింది.

0: అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఆయుష్మాన్ కార్డు ఉపయోగించి ఖర్చు లేకుండా ఆపరేషన్ నిర్వహించాలని, ఈ సేవలపై లబ్ధిదారు కవిత స్పందిస్తూ పేదలకు ఇలాంటి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు.
1: మా బాబాయ్కి బాగాలేనందున బ్రెయిన్ ఆపరేషన్ చేయించడం కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాము. ప్రైవేట్ హాస్పిటల్స్లో 5 నుంచి 6 లక్షల వరకు అవుతుందన్నారు. అవి మేము ఆ స్తోమత లేక చేయించలేకపోయాము. తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది. మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలోనూ అందిస్తున్న వైద్య సేవలు, వివిధ చికిత్సలకు సంబంధించిన సదుపాయాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరికి చెందిన లబ్ధిదారుడు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా తాను ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఇలాంటి ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం పేద ప్రజలకు పెద్ద ఊరటగా ఉందని తెలిపారు.
2: ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండాలి ఏమిటి అనే దాని మీద మాట్లాడి, మీకు మోడీ గారు మీకు ఉచితంగా 5 లక్షల రూపాయలు విధిస్తున్నారు. మీరు ఏ హాస్పిటల్ అయినా సరే చూపించుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఈ కార్డు చూపిస్తే చాలు, చక్కగా మీకు చూస్తారని చెప్పేసి డాక్టర్ గారు మాతో చెప్పడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా డాక్టర్ గారు చెప్పారు, అక్కడ ఏ ఆరోగ్యంలో తేడా ఉన్నా కూడా ఈ కార్డు చూపిస్తే ఎమ్మటే మాకు స్పందించి డాక్టర్ గారు దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నారు.
0: ఆయుష్మాన్ భారత్ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు సమగ్ర ఆరోగ్య భద్రతను అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, డిజిటల్ హెల్త్ మిషన్, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయంగా పనిచేస్తూ దేశాన్ని సార్వత్రిక ఆరోగ్య లక్ష్యానికి చేరువ చేస్తున్నాయి. నాణ్యమైన వైద్యం ప్రతి పౌరుడికి హక్కుగా అందేలా చేయడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం భారతదేశంలో ఆరోగ్య భద్రతను బలపరచడంలో ఒక కీలకమైన అడుగుగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వైద్య ఖర్చుల భారం తగ్గించి అవసరమైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనను వాస్తవంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం సమాజంలోని ప్రతి వర్గానికి ఆరోగ్య రక్షణ అందించే దిశగా ఒక బలమైన సామాజిక సంక్షేమ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 10:15. రావోయి అతిథి సినీ గీతాలు. ముందుగా వినబోతున్నారు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట దేవి చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం దేవి శ్రీప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట అంతఃపురం చిత్రంలోని గానం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీగీతాలు. వినబోతున్న తరువాతి పాట బొబిల్ రాజా చిత్రంలో ఉంది. గణం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తరువాతి పాట అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి చిత్రంలోని గానం చక్రి, సాహిత్యం కందికొండ.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే అతిథిలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట కలేజ చిత్రంలోంది. గానం హేమచంద్ర, శ్వేత, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం రాబోయే తేదీలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట చక్రం చిత్రంలోంది, గానం చక్రి, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనమున్నాం రాబోయే అతిథులు, వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట జనతా గ్యారేజ్ చిత్రంలోంది, గానం అజిన్ నిజర్, నేహా భాషిణి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో ముందుగా వినబోతున్న పాట అద్దాల మేడ చిత్రంలోని గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినవతున్న తరువాతే పాట కాంచనగంగా చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతే పాట రాజ్ కుమార్ చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం ఆత్రేయ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకుందాంలో. వినబోతున్న తిరువతి పాట అమ్మాయి మనసు, చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం గోపి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట ఖైదీ చిత్రంలోని గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం వేటూరి సుందరమూర్తి.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం గుర్తు చేసుకున్నాంలో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట గుప్పిడి మనసు. చిత్రంలో ఉంది గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం ఆత్రేయ.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. ఇప్పుడు వినండి మరికొన్ని సినీ గీతాలు.

సినీ గీతాల్లో ముందుగా వినబోతున్న పాట శివం చిత్రంలోని గానం సాగర్ హరిప్రియ, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
0: BIS నమ్మకం.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుబుతున్న తరువాతి పాట అమ్మాయి బాగుంది చిత్రంలో ఉంది. గానం SP చరణ్, సాహిత్యం కులశేఖర్, సంగీతం MM శ్రీలేఖ.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినుబోతున్న తరువాతి పాట జల్సా చిత్రంలో ఉంది. గానం తిప్పు గోపికా పూర్ణిమ, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్న సినీ గీతాల్లో వినబోతున్న తర్వాతి పాట కొత్త బంగారు లోకం. చిత్రంలో ఉంది గానం కార్తీక్, సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం మిక్కీ జెమియర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై
2: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీగీతాల్లో వినుబోతున్న తురువతి పాట. జూలై చిత్రంలో ఉండే గానం అద్నాం సామి, సాహిత్యం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాల్లో వినబోతున్న తిరువతి పాట అల్లుడు సీను. చిత్రంలో ఉంది గానం కార్తీక్ హరణి, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 12:10. ఇప్పుడు వినండి లాహిర్ లాహిర్లో సినీ గీతాలు. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం లాహిర్ లాహిర్లో వింటున్నాం సినీ గీతాలు. వినబోతున్న తర్వాతి పాట శతమానం బహుతి. చిత్రంలో ఉండే గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మికీ జమేయర్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.
5: ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. మనమున్నాం సినీ గీతాల్లో. లాహిర్ లాహిర్లో వినబోతున్న తిరువతి పాట ప్రేమంటే ప్రాణమిస్తా చిత్రంలో ఉంది. గానం రఫీ, సాహిత్యం సిరివెన్నెల సీతారాం శాస్త్రి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరు వింటున్న ఆ పాట శ్రీనివాస కళ్యాణం చిత్రంలో ఉంది. గానం శ్రేయా ఘోషల్, సాహిత్యం శ్రీమణి, సంగీతం మిక్కీ జెమేయర్.

0: మీరింతవరకు లాహిర్ లాహిర్లో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు. ఎఫ్ఎం 102.2 సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26 కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ధి దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ

0: అభివృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ధి రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24 ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20 అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24 ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త్ నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ధి చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు $1.84 trillion చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost, freight.

0: Rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
1: ఇరాన్లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల రెండు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులు శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం కార్మిక గీతాలు వింటారు. ముందుగా మోకాళ్ళ నొప్పులు శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ సోమేష్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మీరు విశాఖపట్నంలో ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇందులో మీరు స్పెషలైజేషన్ కూడా చేశారు. అయితే డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం బాగా గమనిస్తున్నాము వయస్సు మళ్ళిన పెద్దవాళ్లల్లో, ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యంలో అనొచ్చు మనం, ఎక్కువ మందిలో ఈ మోకాళ్ళు అరిగిపోయి తీవ్రమైనటువంటి నొప్పులతో బాధపడుతూ ఉండడం గమనిస్తున్నాం డాక్టర్ గారు. వైద్య పరిభాషలో మీరు దాన్ని ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, ఇట్లా నొప్పులు అనేటువంటి దాని గురించి మా శ్రోతలకు వివరిస్తారని చెప్పి భావిస్తూ, అసలు

0: ప్రైవేట్ డాక్టర్ గారు, ఈ వృద్ధాప్యంలోనే ఈ మోకాళ్ళు తీవ్రమైనటువంటి నొప్పులతోనూ కొందరు బాధపడుతూ, అంటే ఒక్కోసారి రాత్రుళ్ళు నిద్రలేమి సమస్యతో కూడా బాధపడేంత తీవ్రంగా బాధిస్తుంటాయని చెప్పి వింటుంటాం డాక్టర్ గారు. ఇదేంటి, వయస్సు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కనుక్కోవాలనా, ఎవరికైనా తప్పదా, లేకపోతే ఏమైనా దీనికి జాగ్రత్తలు లాంటివి కానీ వైద్యపరంగా ఏమైనా తీసుకుంటే మనకు ఉపశమనం ఉంటుందా?
1: ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వయసుకి మోకాళ్ళ నొప్పులకి సంబంధం లేదంటే. ముందు ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచి మన అలవాట్లు, మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, ఇవన్నీ కూడా చాలా మటుకు దీని మీద ఆధారపడి ఉంటుందండి. చిన్న వయసులో బాగా లావెక్కిపోయి ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, ఇవన్నీ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంతో లావుగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే, 35 40 ఏళ్ళు వచ్చేటప్పటికే ఆ శరీరం బరువు మొయ్యలేక అవి కీళ్ళు అరిగిపోయి, దాంతోపాటు ఏంటంటే తొందరగా ఇలాంటి ఆపరేషన్లు, ఇలాంటి పెద్ద పెద్ద శస్త్రచికిత్సలకి దానికి వెళ్ళవలసి వస్తుంది. సో అందుకోసం వయసుకి ఈ ఆపరేషన్కి సంబంధం అనేది లేదు. అది నెంబర్ వన్. రెండోది ఏంటంటే, మన అలవాట్లు కూడాను, మనం ఎక్కువగా ఏంటంటే మునుక మీద ఎక్కువ, అంటే మునుకు పని కల్పించేటట్టు అలాంటి పనులు చేస్తే, దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మన శరీరం బరువే. చిన్నప్పటి నుంచి మనం బరువు, శరీరం బరువు గురించి మనం చాలా ధ్యాస పెట్టి బరువు పెరగకుండా ఉండి దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని, అది తీసుకోవాల్సిన ఆహారం అనివ్వండి, లేకపోతే మనం రోజు చేసే వ్యాయామాలు అనివ్వండి, వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండి బరువు ఎక్కువ పెరగకుండా ఉంటే చాలా మటుకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది దృష్టి పెట్టకపోయేటప్పటికీ ఏమవుతుంది ఏంటంటే, బరువు పెరిగిపోవడం, ఎముక బలం తగ్గిపోవడం, నెట్ రిజల్ట్ ఏంటంటే కీళ్ళు అరిగిపోతుంది. సో కొంతమంది 40 ఏళ్ళకే కీళ్ళ మార్పిడికి వచ్చేస్తున్నారు. మునుకు నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కీళ్ళ మార్పిడి అనేది అవసరం ఉండదు. వాళ్ళు ఏంటంటే అశ్రద్ధ వహించడం వల్ల, దానివల్ల ఏంటంటే డాక్టర్ల సూచనలు కూడా పాటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలా ఉండడం వల్ల దానికి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సి వస్తుంది.
0: ప్రధానంగా అధిక బరువు అనేటువంటిది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అంటారు మీరు.
1: చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్.
0: మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఆ గుజ్జు ఏదో అరిగిపోతుందని, ఆ మోకాళ్ళలో ఉండేటువంటి మృదులాస్థి కార్టిలేజ్ అని మీరు వైద్య పరిభాషలు అంటారు, అది కూడా ఈ అధిక బరువు సమస్య వల్లనే అరిగిపోతుంటుందా?
1: అది కాదు, గుజ్జు కంట మెయిన్గా మీరు అడిగింది కార్టిలేజ్ అన్నది, అది మెయిన్గా కార్టిలేజ్ అన్నది, అది ఒక చాలా నున్నగా ఉన్న లైనింగ్, అది జాయింట్లను, అది బరువు ఎక్కువ అయిపోయేటప్పటికీ దానికి పని ఎక్కువ, ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏమిటంటే అది నెమ్మదిగా అది పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి కీళ్ళు అరిగిపోయి ఆ కింద ఉన్న ఎముక అన్నది ఒకదానికొకటి అది రాసుకుని ఇంకా నొప్పి ఎక్కువ అయిపోతుంటుంది. మీరు ఇందాటిలో అడిగింది రాత్రిపూట ఆ నొప్పి కూడా చాలా భయంకరంగా నొప్పి ఎందుకు వస్తుంది ఏంటంటే, ఈ కార్టిలేజ్ అన్నది పూర్తిగా అది పోయి అప్పుడు ఎముకలు రెండు రాసుకోవడం వల్ల రాత్రిపూట ఎస్పెషలీ పేషెంట్కి బాగా నొప్పి ఎక్కువ అయిపోతుంది, అప్పుడు నిద్దట్లో కూడా నొప్పి ఎక్కువ అవుతుంది.
0: సమస్య యొక్క తీవ్రతను బట్టి, సివియారిటీని బట్టి మీరు దాన్ని దశల వారీగా కూడా విభజించడం చేస్తూ ఉంటారు.
1: ఎస్.
0: ఒకవేళ అంటే ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ శస్త్రచికిత్స అనేదే తప్పనిసరిగా చేయాలనా, లేకపోతే ఏదన్నా ప్రాథమిక దశలోనో లేకపోతే స్టేజ్2 సివియర్గా ఉండేటప్పుడు ఆ దశలను బట్టి ఏమన్నా మెడికల్ మేనేజ్మెంట్తో కానీ ఏదైనా కొన్ని పెయిన్ బామ్స్ లాంటివి కానీ ఇలాంటివి వాడుకోవచ్చా?
1: ఫస్ట్ ఏంటంటే, ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శస్త్రచికిత్స అన్నది ఓన్లీ లాస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ అండి. అది ఫస్ట్ స్టేజ్ మోకాళ్ళ నొప్పుల్లో కొంచెం ఏదో మనకి ఒక నెల రోజుల నుంచో 2 నెలల నుంచో ఉన్నా మన మోకాళ్ళ మార్పిడికి ఆపరేషన్ వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. అసలు చెప్పాలంటే అసలు మోకాళ్ళ నొప్పులకు అసలు శస్త్రచికిత్స అసలు అవసరం లేదు. అది శస్త్రచికిత్స వరకు తెచ్చుకున్నారంటే పేషెంట్ కేవలం అశ్రద్ధ వల్ల వాళ్ళు అంతవరకు తెచ్చుకున్నారనమాట. దీనికి మందుల కంటే ముఖ్యం ఏంటంటే డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు శ్రద్ధగా పాటించడం, దాంట్లో ఫిజియోథెరపీను కొన్ని మోకాళ్ళ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి, అవి శ్రద్ధగా రెగ్యులర్గా చేసుకుంటుండడం, దానివల్ల ఏంటంటే చాలా మటుకు మోకాళ్ళ నొప్పుల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అవి. కానీ ఏంటంటే ఆ అశ్రద్ధ చేస్తే మాత్రం పూర్తిగా కీళ్ళు అరిగిపోవడం, అది శస్త్రచికిత్స వరకు అది వెళ్తుంది. అది
0: శస్త్రచికిత్స చేయించాల్సిన అవసరం వస్తే ఆ శస్త్రచికిత్స ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ శస్త్రచికిత్సలో ఉండేటువంటి ఉపయోగాలు ఏంటో కూడా చెప్పండి.
1: పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి శస్త్రచికిత్స చేస్తే చాలా నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కానీ పేషెంట్లు ఏంటంటే ఫలితం అన్నది ఇక్కడ రెండు పక్కల ఉంది, పేషెంట్ వైపు నుంచి ఉంది, డాక్టర్ వైపు నుంచి ఉంది. ముందు అవసరం ఉన్న పేషెంట్కి డాక్టర్ జాగ్రత్తగా, పేషెంట్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఆపరేషన్ చేయాలి, సరైన టెక్నికల్ పద్ధతి ప్రకారంగా ఆపరేషన్ చేయాలి, చేస్తే అది సక్సెస్ అవుతుంది. అది అలాగే పేషెంట్లు కూడా ఏంటంటే వాళ్ళకి ఆ నొప్పి తీవ్రత మరీ ఎక్కువ అయ్యే వరకు మిగతా మన డాక్టర్ గారు చెప్పిన సూచనలన్నీ మనం పాటించామో అయినా మనకి ఏమీ ఉపయోగం అవ్వలేదు, దానివల్ల మనకి ఏం తగ్గలేదు అన్నప్పుడే వాళ్ళు శస్త్రచికిత్సకు వెళ్ళాలి. చిన్నపిల్లలు నొప్పిగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఏదో రియంబర్స్మెంట్ ఫెసిలిటీ వస్తుందనో లేకపోతే ఏదో వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత బాధపడవలసిందే వాళ్లే. ఎందుకంటే ఆపరేషన్ ముందుకి

0: ఆపరేషన్ తర్వాతకే వాళ్ళకి ఏమీ తేడా ఉండదు వాళ్ళకి. సో ఆఖరికి మిగిలేదు ఏంటంటే పేషెంట్కేమో హాస్పిటల్ బిల్లు, డాక్టర్కేమో చెడ్డ పేరు. అది ఇద్దరికీ మంచిది కాదు.
1: ఇప్పుడు డాక్టర్ గారు, మెట్లు ఎక్కేటప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంది అన్న అనుభూతి కలిగింది అనుకోండి, ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అది బాగా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉందని అనుకోవాలనా? లేదనుకుంటే కొన్ని జాగ్రత్తలు ముందు మీరు చెప్పారు, ఫిజియోథెరపీ లాంటి కొన్ని ఉపశమనాల ద్వారాగా తగ్గించుకోవచ్చు, అలాగే మన లైఫ్ స్టైల్ యొక్క మాడిఫికేషన్ వల్ల కూడా కొంత ఫలితం ఉంటుంది అని అన్నారు. ఈ ఇబ్బంది ఇలా పడుతూ ఉన్నారే అనుకోండి, అది బాగా అరిగిపోయి శస్త్రచికిత్స దశకు వచ్చింది అనుకోవాలనా? లేకపోతే ఒకసారి ముందు అసలు మొత్తం హిస్టరీ అంతా తీసుకొని మీ సలహా తీసుకోవాలనా?
0: లేదు, ఎప్పుడైనా ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు అంత తొందరగా తగ్గవండి. తలనొప్పి తగ్గినట్టు అంత తొందరగా వారం రోజుల్లో లేకపోతే ఒక పూటలో తగ్గవండి. వచ్చినప్పుడు సుమారు కొంతమంది కొద్ది వారాల పాటు, కొద్ది నెలల పాటు అది బాధిస్తాయి అవి. అలాంటప్పుడు పేషెంట్ ఏమో నిస్పృహ పడిపోయి మనం ఇంకెంత ఏముంది ఆపరేషన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎప్పుడు తొందరపడకూడదండి. దానికి సరైన డాక్టర్ సలహా తీసుకుని దానికి ఫిజియోథెరపీ అవసరమా లేకపోతే ఏం చేయాలి, లేదంటే వాళ్ళు రోజు చేసే పనులైనా తప్పు చేస్తున్నారా, ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని చేసుకుంటే చాలా మట్టుకు మోకాళ్ళ నొప్పులు అసలు ఏ ఆపరేషన్లో అవసరం లేకుండానే వదిలించేసుకోవచ్చు అండి.
1: ఇక ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఏదైతే ఈ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స, ఒక ఆర్టిఫిషియల్ మోచెప్పను అందులో అమర్చుతారని అంటున్నారు కదా, ఇది ఏమిటి డాక్టర్ గారు? ఈ శస్త్రచికిత్సలో అమర్చేటువంటి ఆ కృత్రిమ కీలు అది ఏమిటి అసలు? అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఆ శస్త్రచికిత్స చేయించుకుంటే దాని సక్సెస్ రేట్ బాగుంటుందా? ఇక జీవితాంతం అలా ఉండిపోవచ్చా? నొప్పులు ఉండవా? ఎంతకాలం అది పనిచేస్తుంది?
0: లేదండి, ఇది ఏంటంటే ఏదో ఒక ఆపరేషన్ అయిపోతే అక్కడతో జీవితకాలం ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ జాయింట్స్ అండి, వీటి లైఫ్ ఓన్లీ 10 to 15 years అండి. కొన్ని కంపెనీల వాళ్ళు మా జాయింట్ పెట్టుకుంటే 25 ఏళ్ళు పనిచేసిన, 30 ఏళ్ళు పనిచేసిన అంటారు. కానీ ఒకటే మేము పేషెంట్స్ చెప్పేది, ఆ మాటల మీద మీరు వెళ్ళడం కాదు. ఈ జాయింట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్నది చాలా విషయాల మీద ఆధారపడింది. మీ శరీరంలో ఎముక బలం ఎంత ఉంది, మీరు ఆ జాయింట్ని మీరు ఎలా వాడతారు, మీ శరీరం బరువు ఎలా ఉంది, ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ కారణాల మీద డిపెండెంట్ అయ్యి ఉంది. సో ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి 10 ఏళ్ళు రావచ్చు, కొంతమంది 15 ఏళ్ళు రావచ్చు, కొంతమంది 20 ఏళ్ళు రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ ఈ ఆపరేషన్ అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు లేట్ చేసుకొని వాళ్ళ జీవితకాలంలో ఒక ఆపరేషన్తో వాళ్ళకి సరిపోవాలి. అందుకోసం ఏంటంటే చేయించుకునే ఆపరేషన్ ఎప్పుడు తొందరపడి మాత్రం చేయించుకోకూడదు. ఎంతవరకు వీలైతే దేవుడిచ్చిన జాయింట్తో కాలక్షేపం చేయడం, ఎందుకంటే ఇక్కడతో పర్మనెంట్గా ఆపరేషన్ చేయించేసుకుంటే అక్కడతో కథ అయిపోతుందని అనుకోకూడదు. అది కొత్త కథ మొదలైనట్టు గుర్తించాలి.
1: తర్వాత డాక్టర్ గారు, ఇది బాగా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నదనే ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది డాక్టర్ గారు, నిజమేనా?
0: కరెక్టే, ఉన్న మిగతా ఆపరేషన్స్తో చూసుకుంటే చాలా మటుకు ఎస్. కానీ ఈ మధ్యనే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ధరలు తగ్గించడం వల్ల చాలా పేషెంట్లకి ఉపయోగంగా ఉంది. ఆల్మోస్ట్ జాయింట్ మీద 25-30 వేలు దాకా తగ్గింది. సో అది గవర్నమెంట్ చేసిన చాలా మంచి పని అది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కాస్ట్ అనేది ఆ 25-30 వేలు ఒక్కొక్క మునుకు దగ్గర పేషెంట్కి అది తగ్గినట్టే. సో 2 మునుకులు ఆపరేషన్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ఒక 50 వేలు తగ్గినట్టు. సో ముందుకంట చూసుకుంటే, ఒక సంవత్సరం కిందట చూసుకుంటే, ఇప్పటికీ చూసుకుంటే ఖచ్చితంగా 2 మునుకులు ఆపరేషన్ చేయించుకుంటే ఒక 50 వేల రూపాయలు అనేది పేషెంట్ తగ్గుతుంది. అది గవర్నమెంట్ వైపు నుంచి కూడా చాలా మంచి ఇది తీసుకొచ్చారు అది.
1: అయితే డాక్టర్ సోమేష్ గారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని ఆ మెటీరియల్ క్వాలిటీలో తేడాలు ఉంటాయని చెబుతుంటారు, కొన్ని ఫారెన్ ఉంటాయని చెప్పి, అవి బాగా డ్యూరబులిటీ ఎక్కువ అని చెప్పి, కొద్దిగా రేట్ ఎక్కువైనా కూడా ఎక్కువ కాలం మన్నుతుందని చెప్పి ఇలా వింటూ ఉన్నాం డాక్టర్ గారు.
0: ఇదేంటంటే సార్, ఇప్పుడు నేను చెప్పినట్టే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు అలాగే చెప్తారు. ఇప్పుడు మనం ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, ఒక ఆరు టైర్ ఉంటుంది, టైర్ అడ్వర్టైజ్మెంట్ 1,000,000 కిలోమీటర్లు తిరుగుతుంది అని చెప్పేసి కింద కండిషన్స్ అప్లై అని చెప్పి చిన్న నల్ల చుక్క పెడతాడు. అదే విధంగా ఏంటంటే ఈ జాయింట్స్ అన్నిటికి కూడాను వాటి ఎంత డ్యూరబిలిటీ అనేది అది అది ఉట్టి కంపెనీ పట్టి కాదు, పేషెంట్స్కి అదే చెప్తాం. కంపెనీ పట్టి వాళ్ళు ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా అని మీరు గుడ్డిగా నమ్మేయద్దండి. మీరు 120 కేజీల మనిషి ఉండి రోజు మీరేమో మెట్లెక్కి దిగి ఎముక బలం లేకుండా ఉండి అవన్నీ ఉంటే ఎలా డ్యూరబిలిటీ ఉంటుంది? ఏ కంపెనీది వాడినా సరే 10 సంవత్సరాల తర్వాత ఆ జాయింట్ మళ్ళీ మార్చుకోవాల్సిందే. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ బట్టి ఆ పేషెంట్స్ అనవసరంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి అనవసరంగా వాళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అనేది అది తప్పది. పేషెంట్స్కి ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి, దాని తర్వాత పేషెంట్స్ చాయిస్ వాళ్ళకి, వాళ్ళకి కావాలంటే ఆ కాస్ట్లీ దానికి వెళ్ళడం అంతే తప్ప. బట్ ఇవి అన్నీ మాత్రం ఇవి గుర్తుపెట్టుకుని వాళ్ళు డిసిషన్స్ తీసుకోవాలి.
1: సరే డాక్టర్ గారు, ఇష్టపడి దీంతో ఏదో మంచి ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి ఇష్టపడి చేయించుకునేటువంటి వారు, ఈ ఆపరేషన్ చేయించుకోబోయే ముందు పేషెంట్ హెల్త్ కండిషన్ ఏమన్నా బాగుందా?

0: బీపీ షుగర్లు హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇలాంటి పరిగణలోకి తీసుకోవాలనా?
1: చాలా ముఖ్యం అండి ఇది. అన్నిటికంటే ముఖ్యం ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్లు వస్తూ ఉంటారు, మేము యాజ్ డాక్టర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసేవన్నీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చేస్తాం, చిన్న వయసులోనూ కావు. వాళ్ళకి రకరకాల హార్ట్ కంప్లైంట్లు, షుగర్లు, బీపీలు అన్నీ చాలా ఉంటాయి. సో వాటికి ఏంటంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి పేషెంట్ చేయించుకుందామని వచ్చినా సరే మేము వెంటనే చేయం, ఏదో ప్రాబ్లం వస్తుంది. వచ్చిన తర్వాత దానికి చూసుకోవాల్సిందంటే చూసుకుని, ఎందుకంటే ఇవేమి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కావండి, ఇవి ఏంటంటే ప్యూర్గా ప్లాన్డ్గా చేసుకోవచ్చు. పాపం పేషెంట్స్ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే తెలియక కొన్ని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి అంత ఒక్కసారి ఐడియా ఉండదు. వాళ్ళకి మేము రొటీన్గా చేసే టెస్ట్లో బయటపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు పేషెంట్స్ చేయమండి, చూడండమ్మా మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఈ మందులు వాడుకొని కొన్న బాగా తగ్గిన తర్వాత అప్పుడు రండి, అప్పుడు చేద్దాం ఈ ఆపరేషన్ అని పేషెంట్స్ ఒకసారి వెనక్కి పంపించేస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్స్ రెండు మునుకులు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చెప్తాను, రెండు ఒకసారి చేయకూడదు, ఒకసారి ఒకటి చేస్తాం, మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో అదేంటంటే కేస్ టు కేస్ అదేంటంటే అది వేరీ అవుతుంది అది. సో అలా చూసుకుని దాన్ని బట్టి మేము పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం.
0: ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది నడిచేటప్పుడు రెండు కాళ్ళు వంకర పెట్టి నడుస్తారు, దుడ్డు కాళ్ళు, నడ్డి కాళ్ళు, వంకర కాళ్ళు ఇలా పేర్లతో పిలుస్తాము. సరే, మనం ఏంటంటే అలా దుడ్డు కాళ్ళు అదృష్టాన్ని సూచించటం లాగా చెప్పుకుంటారు, అది వేరే విషయం. ఇది ఏమైనా ఆ కార్టిలేజ్, ఆ మృదులాస్థి కానీ ఆ మధ్య భాగం లేదా సైనోవైటిస్ అనేది ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, వాటిల్లో ఉండేటువంటి అపసవ్యం, వాటిల్లో ఉండే అబ్నార్మాలిటీ వలన ఈ మృదులాస్థి అనేటువంటిది అరిగిపోవడం వలన ఇలా వంకర తిరగడము, అది కూడా ఏమైనా ఈ ఆర్థరైటిస్కి ఒక చిహ్నంగా అనుకోవాలన్నా దాన్ని బాగు చేయొచ్చా?
1: అంటే ఒకటేంటంటే కొంతమందికి ఏ ఆర్థరైటిస్ లేకుండా కూడా జాయింట్ ఎంతో చక్కగా నార్మల్గా ఉండి కూడా కాళ్ళు మాత్రం ఇలాగా బెండే ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఏ ఆపరేషన్ అక్కర్లేదు, పేషెంట్తో చెప్పేస్తాం, చూడండి మీ జాయింట్ ఎంతో చక్కగా ఉంది, ఉట్టి కాళ్ళు మీకు పుట్టుతోనే మీకేమో ఇలాంటివి ఉన్నది, దానికోసం అన్నది మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పేషెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ ఇలాంటి ఆపరేషన్స్ అన్నవి చేసేది మీ నొప్పి కోసం. మునుకులు నొప్పి ఉంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, ఓర్చుకోలేని నొప్పి ఉంటే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి. ఈ ఆపరేషన్ పొరపాటును కూడా మీరు కాళ్ళు ఏదో దుడ్డుకాలు వస్తే కాళ్ళు తిన్నంగా అవుతాయనో లేకపోతే మీ నడక మారిపోతుందనో మాత్రం పొరపాటుని ఎప్పుడూ ఆపరేషన్కి అన్నది వెళ్ళకూడదు. ఈ ఆపరేషన్ చేసేది నొప్పి తగ్గించడానికి, మీరు ఓర్చుకునే నొప్పి ఉంటేనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి. అంతే తప్ప కాళ్ళు తిన్నంగా చేసుకోవడానికి లేకపోతే నడక మార్చుకోవడానికి మాత్రం ఈ ఆపరేషన్స్ అన్నవి చేసుకోకూడదు. రెండో విషయం ఏంటంటే ఈ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత జాయింట్ అరిగిపోవడం వల్ల కూడా కాళ్ళు కొంతమందికి బెండ్ అవుతాయి అది. ఎస్, అలాంటి పేషెంట్లకి ఆపరేషన్ చేస్తే కాలు కూడా స్ట్రైట్ అవుతుంది, మునుకులో నొప్పి కూడా తగ్గుతుంది, రెండు విధాలుగానే వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
0: ఆపరేషన్ చేయించుకున్నాక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనా? అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా, మామూలు నడక నడవచ్చా, కొద్దిపాటి బరువులు మొయ్యొచ్చా, మెట్లు ఎక్కొచ్చా, వ్యాయామం చేయొచ్చా?
1: మొదటి 6 వారాల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మొదటి 6 వారాల వరకు జనరల్గా వాళ్ళకి వాకర్ అని చెప్పిస్తాం, వాకర్తో పాటు నడవాలి. ఎక్కువసార్లు మెట్లు ఎక్కడం దిగడం కూడా అవన్నీ మంచిది కాదు, ఎందుకంటే లోపల కుట్లన్నీ అవి ఇంకా పచ్చిగా ఉంటాయి కాబట్టి. కానీ 6 వారాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏవైనా కొంచెం కాస్త మెట్లు ఎక్కాలని దిగాలన్నా సరే, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా సరే ఏమీ పట్టుకోకుండా నడవచ్చు, తిరగచ్చు కూడాను. కానీ వాళ్ళకి ఏంటంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడిచ్చిన మునుకు దేవుడిచ్చింది, మేము పెట్టిన మునుకు మేము పెట్టింది. సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండి మేము చెప్పిన జాగ్రత్తలు, శరీరం బరువు అయినా తగ్గగలితే కాస్త ఆహార నియమాలు కొంచెం పాటించి కాస్త శరీరం బరువు తగ్గడం, కింద కూర్చోడాలు ఇలాంటివన్నీ, చిన్న చిన్న స్టూల్స్ మీద కూర్చోడాలు ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం, మాట మాటికి మెట్లు ఎక్కడాలు దిగడాలు ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం, ఇవన్నీ జాగ్రత్తలు కొంచెం పాటిస్తుండి. మోకాళ్ళ ఎక్సర్సైజెస్ కొన్ని మేము చెప్తాం, ఆపరేషన్ అయిపోయిందని అక్కడితో ఎక్సర్సైజ్లు ఏం చేసుకోకలేదని అనుకోవద్దు. ఆ ఎక్సర్సైజ్లు అనేవి మేము చెప్పినట్టు ఆ విధంగా జీవితాంతం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు ఈ కీళ్ళు అనేది ఎక్కువ రోజుల పాటు బాగా పనిచేస్తాయి.
0: తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెస్ట్రన్ టాయిలెట్సే వాడాలని అంటారు డాక్టర్ గారు.
1: ఎస్, అది చాలా మటుకు అది నిజమేనండి. అది వెస్ట్రన్ టాయిలెట్స్ అంటే ఎప్పుడు ఎత్తు మీద ఉండాలి, కింద కూర్చుంటే అన్నది ఆ జాయింట్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ ఏంటంటే అది మళ్ళీ రెండో ఆపరేషన్కి మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది, అందుకోసం ఎప్పుడు ఎత్తులోనే కూర్చోవడం, ఈవెన్ టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్సే వాడమంటాం.
0: డాక్టర్ గారు, ఒకేసారి రెండు కాళ్ళకి చేయాలా, ఒకటి చేసిన కొన్ని రోజులకు చేయాలా?
1: ఇది చాలామందికి డౌట్ ఉంటుందండి. ఇది పేషెంట్ టు పేషెంట్ అనేది అది డాక్టర్ డిసైడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి పేషెంట్స్ ఏంటంటే వస్తారు, మాకు రెండు కాళ్ళు ఒకేసారి చేయించేసుకుంటామండి, మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, మా అబ్బాయి ఉండడానికి అవ్వదు, సెలవు లేదు అలాంటిది. అది చాలా తప్పు. డాక్టర్ ఏంటో ఒక్కొన్ని కేసుల్లో రెండు ఒకసారి చేయొచ్చు, అవి మా పుస్తకాల్లో కొన్ని కండిషన్స్ అన్నీ పారామీటర్స్ అన్నీ ఇచ్చి ఉన్నాయి. అవి కొంతమందిలో రెండు ఒకసారి చేయకూడదు ఇవన్నీ, అవి మాత్రం చాలా స్ట్రిక్ట్గా పేషెంట్ టు పేషెంట్ అది వేరే ఉంది. దానికి ఫిక్స్డ్ రూల్ అంటూ ఏం లేదు, చేయకూడదంటూ ఏం లేదు, చేయొచ్చని కూడా లేదు. అది కేస్ టు కేస్ అది మేము సెలెక్ట్ చేస్తాం.

0: దాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవాలన్నది, యాక్చువల్ చేసుకోవాలన్నది డాక్టర్ నిర్ణయించడం కాదు, పేషెంట్ నిర్ణయించుకోవాలి. అది పేషెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎంతవరకు వీలైతే దేవుడు ఇచ్చిన జాయింట్తోనే నడవడానికి, జీవితకాలం గడపడానికి ప్రయత్నించాలి. తుంటికి దగ్గర అయితే మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం అది. దానివల్ల ఏంటంటే బోన్ సాఫ్ట్ అయిపోయి వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చి నొప్పి వచ్చేస్తుంది. చాలా చిన్న వయసులో కూడా ఎంతోమంది పేషెంట్స్కి వస్తూ ఉంటుంది. వాళ్ళకి అదే చెప్తాం, కొన్ని జాగ్రత్తలు చెప్పి ఎన్నాళ్ళు మీరు మేనేజ్ చేయగలిగితే అలాగా చేసుకోండి. ఏ రోజు ఇంకా మీ వల్ల కాదు అన్నప్పుడు ఏ కీలు మార్పిడి ఆపరేషన్, తొంటైనా మునికైనా సరే, ఏదో చిన్నపిసర్ నొప్పి ఉందని చెప్పేసి ఎప్పుడూ వెళ్ళిపోకూడదు ఆపరేషన్కి. జాగ్రత్తలు, డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండి ఎంతవరకు వీలైతే కాలక్షేపం చేయడం. ఇంకా నొప్పి ఓర్చుకోలేనంటే అప్పుడు చేయించుకోండి.
1: డాక్టర్ ఎముకల బలానికి ఏమన్నా చెప్పండి, ఆహారం విషయంలో చెబుతారా లేకపోతే ఏమైనా మందులు మాకులు మింగాలనా?
0: మందుల కంటే ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సూర్యరశ్మి నుంచి దూరం పారిపోతున్నామండి. సూర్యరశ్మిలో అసలు మన ఎముకలకి గట్టిదనానికి సీక్రెట్ అంతా ఉంది. ఆ యూవీ రేడియేషన్ అనేది మన ఒంటి మీద పడితే విటమిన్ డి వస్తే దాంతో ఎముకల్లో బలం వస్తుంది. రోజుకి 2 గ్లాసులు పాలు తాగితే చాలండి. అండ్ కొంచెం ఎడలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి దూరంగా పెట్టుకొని ఇలాంటి అలవాట్లు ఉంటే చాలండి. మన ఏ మందులు అక్కర్లేదండి, న్యాచురల్ వేలో దేవుడు మనకి ఇచ్చాడు. మనమేమో అక్కడ సూర్యరశ్మి నుంచి పారిపోతున్నాం, ఏసీ రూముల్లోకి దూరిపోతున్నాం, ఇక్కడ పాలు తాగడాలంటేనేమో అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది. దానివల్ల మాకు ఇంకా ఆర్థోపెడిక్ సర్జన్కి మాకు పేషెంట్లు దగ్గర అవుతున్నారు మాకు.
1: చాలా ధన్యవాదాలు డాక్టర్ సోమేష్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని కార్మిక గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు కార్మిక గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ప్రజారాజ్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మీరు వింటున్నారు FM 102.2. సమయం 1:10. ఇప్పుడు సినీ గీతాలు. ముందుగా వినబోతున్న పాట వీడొక్కడే, చిత్రంలో ఉంది, గానం కార్తీక్.

ఆకాశవాణి, మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. మనం ఉన్నాం సినీ గీతాలు. వినుబోతున్న తరువాతి పాట ఊరు పేరు బైరోకున చిత్రంలోని గానం సిత్ శ్రీరామ్.

0: మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మీరు వింటున్నారు ఎఫ్ఎం 102.2. సమయం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వార్తలు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ధి చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా 2 యూనిట్కు కూడా శంకుస్థాపన చేస్తారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమ అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో 2 భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని, ప్రజల దగ్గరకే సుపరిపాలన వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండుగా చేయాలి, అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏదైతే భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో, ప్రజల దగ్గరికే సుపరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రేణుకుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ని రెండుగా విభజించి 2 ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్, అలాగే సస్టైనబిలిటీ, ఇవన్నీ కూడా తప్పకుండా అందరికి అనుభవించే విధంగా ఉండేది.

0: విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంజూరైన 6,40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో బీసీలకు 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్ 51,000 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 10 మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ విద్యార్థుల నీట్, ఐఐటీ శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరిస్తూ,
1: నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02%, ఇంటర్ లో 94% బీసీ బిడ్డలు రిజల్ట్స్ సాధించారు. అదే విధంగా బీసీ బిడ్డలకు నీట్, ఐఐటీ శిక్షణ కోసం మరి 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా గత 7 ఏళ్లలో ఐఐటీలోను 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచి సెలెక్ట్ అయ్యారు. అదే విధంగా ఈ 7 ఏళ్లలో 275 మంది ఎంపికయ్యారు. గురుకుల పాఠశాల
0: ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లామని చెప్పారు. గడిచిన 2 ఏళ్లలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్ను 2-3% వరకు పెంచామని రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
2: శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 5 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి, దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా.
0: దేశ సమగ్రత కోసం అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా తన ప్రాణాలను బలిదానం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో జమ్మూకాశ్మీర్ను పూర్తి స్థాయి విలీనం కోసం ముఖర్జీ చేసిన పోరాటం చారిత్రకమైనదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు ఏమైనా సందేహాలు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించారు.

0: అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రగతిపై ఆమె నిన్న సంబంధిత అధికారులు సిబ్బందితో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటికల్లా జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ కనీసం 20% పూర్తి చేయాలని చెప్పారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జూలై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. జూలై చివరి వారంలో నిర్వహించే లాటరీ విధానం ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని, కార్యక్రమం విజయవంతం కావడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 2వ విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటి శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: సమయం 1:30. వనితావాణి శ్రీల కార్యక్రమం.

0: అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: వంట వని కార్యక్రమంలో ముందుగా వినండి. పర్యావరణంలో వస్తున్న మార్పులు వలన కలిగే అనర్థాల గురించి శ్రీమతి తోట పద్మావతి గారి ప్రసంగం వింటారు.
1: ప్రకృతి అనేది మానవ జీవనానికి ఆదిమూలం. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమన్వయంతోనే జీవం ఉనికిలోకి వచ్చింది. మానవుడు తన మేధస్సు, శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో అనేక విజయాలు సాధించినప్పటికీ ప్రకృతిపై అతని అధిక ఆధిపత్యం పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. గత శతాబ్దంలో జరిగిన పారిశ్రామిక విప్లవం, భారీ స్థాయిలో అటవీ నిర్మూలనం, ఖనిజ వనరుల అనియంత్రిత వినియోగం, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం, ప్లాస్టిక్ కాలుష్యం, రసాయనిక వ్యవసాయం వంటి కారణాల వల్ల ప్రకృతి చక్రంలో అసమతుల్యత ఏర్పడింది. ఈ అసమతుల్యత

పర్యవసానంగా వరదలు, కరువులు, తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, భూస్థలాలు, ఉష్ణతరంగాలు, చలితరంగాలు వంటి విపత్తులు అధికమవుతున్నాయి. సహజ విపత్తులు ప్రకృతి చక్రంలో భాగమైనప్పటికీ మానవ చర్యల వల్ల అవి మరింత తీవ్రమవుతూ మానవ సమాజంపై అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. పర్యావరణ విపత్తులు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ సమస్యను సమగ్ర దృక్కోణంతో అధ్యయనం చేయడం అత్యంత అవసరం. బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఫాసిల్ ఇంధనాల దహనం వల్ల కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు గాలిలోకి విడుదలవుతున్నాయి. ఈ వాయువులు భూమి నుండి వెలువడే వేడిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా భూమి మరింత వేగంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుదల వలన వర్షపాత విధానం మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు ఏర్పడుతోంది. వరదలు, తుఫాన్లు, ఎండలు ఎక్కువగా అవుతున్నాయి. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పంటల దిగుబడి తగ్గుతోంది. రైతులు నష్టపోతున్నారు. తాగునీటి కొరత పెరుగుతోంది. అడవుల నాశనం కూడా పర్యావరణ మార్పులకు ప్రధాన కారణం. చెట్లు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అడవులు తగ్గిపోవడం వల్ల వర్షపాతం తగ్గుతుంది. నేల ఆరిపోతుంది. వన్యప్రాణులు తమ నివాసాలను కోల్పోతాయి. అనేక జాతులు అంతరించిపోతున్నాయి. కాలుష్యం మరో ముఖ్యమైన సమస్య. గాలి కాలుష్యం, వాహనాల పొగ పరిశ్రమల ఉద్గారాల వల్ల పెరుగుతోంది. నీటి కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్, మురుగునీరు నదులు సరస్సులలో కలవడం ఏర్పడుతోంది. భూకాలుష్యం రసాయనాల ఎరువులు అధిక వినియోగం వల్ల పెరుగుతుంది. ఈ కాలుష్యాలన్నీ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. హిమనదులు కరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రభావం హిమాలయాలలో మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న హిమనదులు వేగంగా కరుగుతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. సముద్ర జీవ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఓజోన్ పొర దెబ్బతినడం కూడా ఒక ముఖ్యమైన సమస్య. క్లోరోఫోరో కార్బన్లు వంటి రసాయనాలు ఓజోన్ పొరను క్షీణింపచేస్తున్నాయి. ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికర అల్ట్రావైలెట్ కిరణాలను అడ్డుకుంటుంది. అది దెబ్బతింటే మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల భూమి, నీరు, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ పూర్తిగా కరిగిపోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. సముద్రాలలో ప్లాస్టిక్ చేరడం వల్ల సముద్ర జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ విధంగా పర్యావరణంలో జరుగుతున్న మార్పులు మానవ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి అవసరమే అయినా అది ప్రకృతి నాశనానికి దారితీయకూడదు. ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా చెట్లను నాటాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలి. నీటిని ఆదా చేయాలి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేయాలి. ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని అందించగలం. ప్రకృతిని కాపాడడం మన అందరి కర్తవ్యం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ మార్పులు కేవలం ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదు. ఇది సమస్త మానవ జాతి ఎదుర్కొంటున్న సంక్షోభం. ఒక ప్రాంతంలో జరిగే కాలుష్యం లేదా అడవుల నాశనం మరొక ప్రాంతంపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భూమి ఒక సమగ్ర జీవ వ్యవస్థలా పనిచేస్తుంది. జనాభా పెరుగుదల పర్యావరణ మార్పులకు ఒక ముఖ్య కారణం. జనాభా పెరిగే కొద్దీ నివాస స్థలాల అవసరం పెరుగుతుంది. ఆహార అవసరం పెరుగుతుంది. వనరుల వినియోగం అధికమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి ప్రకృతి వనరులను అతిగా వినియోగించడం జరుగుతుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. గ్రామాల నుంచి ప్రజలు ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీనివల్ల పట్టణాలు విస్తరిస్తున్నాయి. పచ్చని ప్రదేశాలు కాంక్రీట్ భవనాలుగా మారుతున్నాయి. రహదారులు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి. దీనివల్ల గాలి కాలుష్యం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పట్టణాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని అర్బన్ హీట్ ఐస్లాండ్ ఎఫెక్ట్ అని అంటారు. పారిశ్రామికీకరణ కూడా ఒక ప్రధాన కారణం. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో అనేక రకాల

వాయువులను విడుదల చేస్తాయి. వీటిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు ఉంటాయి. ఇవి గాలి కాలుష్యాన్ని పెంచడమే కాకుండా ఆమ్లవర్షాలకు కారణమవుతాయి. ఆమ్లవర్షాలు పంటలను, అడవులను, నీటి వనరులను దెబ్బతీస్తాయి. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు అధిక వినియోగం నేల సారాన్ని దెబ్బతీస్తోంది. ఇది భూగర్భ జలాల్లో కలిసిపోతాయి. తాగునీరు కలుషితమవుతుంది. పంటలలో రసాయన అవశేషాలు ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేలలో సహజ సూక్ష్మజీవులు నశిస్తాయి. దీనివల్ల నేల సారవంతత తగ్గిపోతుంది. అడవుల నాశనం వల్ల మట్టి కరుగు సమస్య పెరుగుతోంది. చెట్లు నేలను బలంగా పట్టుకొని ఉంచుతాయి, కానీ చెట్లు లేకపోతే వర్షాలు పడినప్పుడు నేల కొట్టుకుపోతుంది. దీనివల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది. నదుల్లో మట్టి కరుగు పేరుకుపోతుంది. జలాశయాలు నిండిపోతాయి. వరదల ప్రమాదాలు పెరుగుతుంది. సముద్ర కాలుష్యం కూడా ఒక తీవ్రమైన సమస్య. పరిశ్రమల వ్యర్థాలు, ఆయిల్ స్పిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలలో చేరుతున్నాయి. ఇది సముద్ర జీవులను ప్రమాదంలో పడేస్తున్నాయి. చేపల సంఖ్య తగ్గుతోంది. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. సముద్ర జీవ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం ఆరోగ్య రంగంపై కూడా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రత వల్ల హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. నీటి కాలుష్యం జలజనిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. కొత్త రకాల వైరస్లు మరియు వ్యాధులు కూడా వాతావరణ మార్పులతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వన్యప్రాణులు కూడా ఈ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వారి సహజ నివాసాలు నాశనమవుతున్నాయి. ఆహార శృంఖలాల్లో మార్పులు వస్తున్నాయి. కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతే ప్రకృతి సమతుల్యత క్షీణిస్తుంది. భూగర్భ జలాలు అధిక వినియోగం కూడా ఒక ప్రధాన సమస్య. సాగునీటి అవసరాలు, పరిశ్రమల అవసరాలు, గృహ అవసరాలు మొదలగునవన్నీ కలిపి భూగర్భ జలాలను వేగంగా తగ్గిస్తున్నాయి. వర్షపాతం తగ్గిపోవడం వల్ల ఈ జలాలు తిరిగి నింపబడడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో సహజ విపత్తులు పెరుగుతున్నాయి. తుఫాన్లు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు తీవ్రమవుతున్నాయి. ఇవి వాతావరణ మార్పులతో సంబంధం కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విపత్తుల వల్ల ఆస్తి నష్టం మాత్రమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలి. పర్యావరణ ఒప్పందాలు అమలు చేసే దిశగా అన్ని దేశాలు ప్రయత్నించాలి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించాలి. పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించాలి. చెట్లను విస్తృతంగా నాటాలి. ప్రతి వ్యక్తి తను రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలి. నీటిని ఆదా చేయాలి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి. ప్రజా రవాణాను ఉపయోగించాలి. తడి పొడి చెత్తలను వేరువేరు చేసి స్వచ్ఛత దిశగా పయనించాలి. పర్యావరణ విపత్తుల స్వభావము మరియు విస్తృతిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ విపత్తులు సహజ సిద్ధమైనవైనా, మానవ సృష్టమైనవైనా సరే ఉండవచ్చు. సహజ విపత్తులతో వరదలు, కరువులు, తుఫానులు, సునామీలు, భూకంపాలు ముఖ్యమైనవి. ఇవి భూమి అంతర్గత మరియు బాహ్య ప్రక్రియల ఫలితాలు. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఈ విపత్తుల తీవ్రత తరచుగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. మరోవైపు మానవ సృష్టి విపత్తులలో పారిశ్రామిక ప్రమాదాలు, రసాయన లీకేజీలు, అణు ప్రమాదాలు, అటవీ నిర్మూలనము, గాలి మరియు నీటి కాలుష్యం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి ప్రత్యక్షంగా మానవ చర్యల ఫలితాలు. ఈ రెండు రకాల విపత్తులు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. మానవ చర్యల వల్ల సహజ విపత్తుల ప్రభావం మరింత తీవ్రమవుతుంది. ఉదాహరణకు, అటవీ నిర్మూలనం కారణంగా వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. నగరీకరణ వల్ల నేల నీటిని గ్రహించే సామర్థ్యం తగ్గి వరదలు పెరుగుతున్నాయి. ఈ విధంగా పర్యావరణ విపత్తుల స్వభావం సంక్లిష్టమైనది మరియు బహు

ముఖమైనది. ప్రాణ నష్టం మరియు మానవుని యొక్క అధికమైనటువంటి బాధలను గురించి తెలుసుకుందాం. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రాణ నష్టం. ఒక్కోసారి వేలాది మంది ఒకే ఘటనలో ప్రాణాలు కోల్పోతారు. అయితే ప్రాణ నష్టం మాత్రమే కాదు, ప్రాణాలతో బయటపడిన వారికి ఎదురయ్యే మానసిక శారీరక బాధలు కూడా తీవ్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను కోల్పోవడం, ఇల్లు ధ్వంసమవడం, జీవనాధారం కోల్పోవడం వల్ల ప్రజలు తీవ్ర నిరాశతో పడతారు. శరణార్థి శిబిరాల్లో అనారోగ్యకర పరిస్థితుల్లో నివసించాల్సి వస్తుంది. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్య ఆగిపోతుంది, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ విధంగా పర్యావరణ విపత్తులు మానవ జీవనాన్ని అన్ని కోణాల్లో ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ విపత్తులు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన స్థాయిలో దెబ్బతీస్తాయి. పరిశ్రమలు నిలిచిపోవడం, మౌలిక వసతులు ధ్వంసమవడం, రవాణా వ్యవస్థలు అంతరాయం కలగడం, విద్యుత్ సరఫరాలు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రభుత్వం పునరావాసం పునర్నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయి, విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి, పేద దేశాలు అప్పుల బారిన పడతాయి, దీర్ఘకాలంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి, మధ్యతరగతి పేదవర్గాలు మరింత దెబ్బతింటాయి. ఈ విధంగా పర్యావరణ విపత్తులు ఆర్థిక నిర్మాణాన్ని కుదేలు చేస్తాయి. వ్యవసాయం మరియు ఆహార భద్రతపై కూడా ఈ వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. వ్యవసాయం ప్రకృతి ఆధారిత రంగం కావడంతో పర్యావరణ మార్పుల ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది. కరువు కారణంగా నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతాయి, వరదల వల్ల పంటలు మునిగిపోతాయి, మట్టి సారం తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో దిగుబడులు తగ్గుతాయి, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలు పెరుగుదలకు ప్రభావితమవుతాయి, పశుసంవర్ధక రంగం కూడా దెబ్బతింటుంది, ఆహార ఉత్పత్తి తగ్గడం వల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది, ధరలు పెరగడం వల్ల పేదవర్గాలు పోషకాహార లోపంతో బాధపడతాయి, రైతులు అప్పుల బాధలో చిక్కుకుని మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈ పరిస్థితులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేస్తాయి. ఆరోగ్యము మరియు మానసిక ప్రభావంపై ఈ పర్యావరణం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒక్కసారి తెలుసుకుందాం. పర్యావరణ విపత్తుల తర్వాత ఆరోగ్య సమస్యలు విస్తృతంగా కనిపిస్తాయి. కలుషిత నీటి వల్ల కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. నిల్వ నీటి వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతాయి. భయం, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఎక్కువ కాలం కొనసాగుతాయి. పిల్లల చదువులో వెనుకబడతారు. వృద్ధులు మరియు మహిళలు ప్రత్యేకంగా ఇబ్బందులు పడతారు. ఆరోగ్య సేవలు దెబ్బతినడం వల్ల చికిత్స అందుబాటులో ఉండదు. దీర్ఘకాలంలో ఇది సమాజ ఆరోగ్య స్థాయిని తగ్గిస్తుంది. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతపై ఉన్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అరణ్యాల నాశనం, కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా అనేక వృక్ష జంతు జాతులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోవడం వల్ల ఆహార అలవాట్లు దెబ్బతింటాయి. ఒక జాతి అంతరించిపోతే దానిపై ఆధారపడి ఉన్న ఇతర జాతులు కూడా ప్రమాదంలో పడతాయి. ఇది పర్యావరణ సమతుల్యతను భంగం చేస్తుంది. ఉదాహరణకు తేనెటీగల సంఖ్య తగ్గిపోతే పరాగ సంపర్కం తగ్గి పంటల దిగుబడిపై దాని యొక్క ప్రభావం చూపుతుంది. సముద్ర జీవులు ప్లాస్టిక్ కాలుష్యంతో నశిస్తున్నాయి. ఈ విధంగా జీవ వైవిధ్యం నష్టం భవిష్యత్తులో మరింత పర్యావరణ సంక్షోభాలకు దారితీస్తుంది. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుని బాధ్యత. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్ తరాలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి మనకు అనేక వనరులను వరాలుగా ఇచ్చింది. మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతిని దోచుకోవడం కాదు, సంరక్షించడం నేర్చుకోవాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడితేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. పర్యావరణ మార్పులు క్రమంగా మన దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు సమయానికి

0: వచ్చే ఋతువులు ఇప్పుడు సమయానుకూలంగా లేవు. వేసవికాలం ఎక్కువ కాలం కొనసాగుతోంది. చలికాలం తీవ్రత కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా పెరుగుతోంది. ఈ రకమైన మార్పులు వ్యవసాయ చక్రాన్ని దెబ్బతీస్తున్నాయి. రైతులు ఏ పంట ఎప్పుడు విత్తాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. పర్యావరణం అనేది మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుండి మనం తీసుకున్న అప్పు. ఆ అప్పును తీర్చాలంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, గౌరవించాలి. వృక్షో రక్షతి రక్షితః అని మనం అనుకుంటూ మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. నేడే మేల్కొని పర్యావరణాహితమైనటువంటి జీవన శైలిని మనందరము కూడా అవలంబించాలి అని మనం పూర్తిగా నేర్చుకోవడం ద్వారా తెలుస్తుంది.
1: మీరింతవరకు పర్యావరణంలో వస్తున్న మార్పుల వలన కలిగే అనర్థాల గురించి శ్రీమతి తోట పద్మావతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇప్పుడు వినండి విశేషాలు.
1: కార్యక్రమంలో ఇప్పుడు స్ట్రాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించిన విశేషాలు వింటారు. కొబ్బరి బోండం తాగాలన్నా, మజ్జిగ ప్యాకెట్ల నుండి మజ్జిగ తాగాలన్నా, కూల్ డ్రింక్ తాగాలన్నా, చివరకు పళ్ళ రసాలు తాగాలన్నా కూడా స్ట్రా ఉండాల్సిందే. ఇలా వాడి పారేసిన స్ట్రాల సంఖ్య ఒకరోజులో ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే అవి అక్షరాల 100 కోట్లు. నమ్మశక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం. కేవలం క్షణకాలం మాత్రమే సిప్ చేసి పారేసేటటువంటి ఈ స్ట్రాలు భూమిలో కలవాలంటే ఖచ్చితంగా 200 సంవత్సరాలు పడుతుంది. అసలు పాలీప్రొపిలీన్తో తయారయ్యే ఈ స్ట్రాలు, అవి చేసేటటువంటి చేటు గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఎవ్వరు చెప్పినా దాని గురించి అంతగా పట్టించుకోరు. కానీ ఒక్క అమెరికాలో

0: చూస్తే రోజుకి 50 కోట్ల స్ట్రాలు వాడుతున్నారట. వీటిని వరుసగా కనుక పేరిస్తే భూమి చుట్టుకొలతకి 2.5 రెట్లు ఎక్కువ. వీటి బరువు దాదాపు 1000 కార్లతో సమానం అని కూడా తేలింది. ఒక్క అమెరికాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రపంచవ్యాప్తంగా వాడేటటువంటి స్ట్రాల గురించి ఆలోచించుకోవలసిందే. మనం వాడి పారేసిన ఈ స్ట్రాలు భూమిలో కలవాలంటే ఖచ్చితంగా 200 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడో కలిసినప్పటికీ కూడా అందులోని హానికర రసాయనాలు నేలలో కలిసిపోయి అవి మనం తాగే నీళ్లు, పండే పంటల ద్వారా ఆహారంలో కలిసిపోయి పరోక్షంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఈ స్ట్రాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. దీనివల్ల 42% సముద్ర పక్షులు, 22% సముద్ర జీవాలు వీటి బారిన పడి మరణిస్తున్నాయి. పైగా ఎంత మంచి ప్లాస్టిక్తో తయారైనప్పటికీ కూడా వేడి పదార్థాల్లాంటివి వాటితో కనుక తాగినట్లయితే అవి చర్య పొంది హానికర పదార్థాలు శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను కలిగిస్తున్నాయి. చాలా వరకు స్ట్రాలు తక్కువ రకం ప్లాస్టిక్తోనే తయారవుతాయి. పాలీప్రొపిలిన్తో తయారే ఈ స్ట్రాలు భూమిలో కలవవు సరికదా, రీసైక్లింగ్ చేయడం కూడా చాలా కష్టమే. రీసైక్లింగ్ చేస్తే గాల్లోకి కలుషిత పదార్థాలు విడుదలవుతాయి. ఈ గాలిని మనం పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఈ స్ట్రాలను ఇలాగే మనం వాడినట్లయితే భవిష్యత్తులో చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందనే చెప్పాలి. అందుకే పర్యావరణానికి హాని కలిగించని స్ట్రాలను ఎంచుకోవడం చాలా మంచిది. ఇలాంటి స్ట్రాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి చాలా చోట్ల కూడా వస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాగితంతో చేసిన స్ట్రాలు. ఒకసారి వాడి పారేసేందుకు ఈ కాగితంతో చేసిన స్ట్రాలను ఉపయోగించుకోవచ్చు. రెస్టారెంట్లు, హాస్పిటల్స్, ఇతరత్ర కొన్ని కంపెనీలు క్రమంగా వీటిని సరఫరా చేస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో భూమిలో కలిసిపోతాయి. ఇవి రకరకాల రంగుల్లోనూ డిజైన్లలోనూ దొరుకుతున్నాయి. ఇక మరొకటి గాజుతో చేసిన స్ట్రాలు. వీటిని వాడటం వల్ల ఎలాంటి టాక్సిన్లు ఆహారంలో కలవవు. పైగా చూడ్డానికి కూడా ఈ స్ట్రాలు చాలా బాగుంటాయి. వెదురు స్ట్రాలు. వెదురుతోనూ రకరకాల సైజుల్లో స్ట్రాలు తయారు చేస్తున్నారు. రీసైక్లింగ్ ద్వారా వీటిని మరో రూపంలోనూ వాడుకోవచ్చు. వీటిని పారేసినా ఇవి భూమిలోకి కలిసిపోతాయి. కాబట్టి ఎటువంటి సమస్య ఈ స్ట్రాల వల్ల ఉండదు. పైగా వీటికి ఎటువంటి రంగులు కూడా వాడరు. ఇలాగే లోహంతో చేసిన స్ట్రాలు, సిలికాన్తో చేసిన స్ట్రాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్లాస్టిక్ స్ట్రాలను దూరంగా ఉంచి పర్యావరణ హితమైన స్ట్రాలను వాడటం అందరూ అలవాటు చేసుకుంటే మంచిది. మీరింతవరకు స్ట్రాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించిన విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: వినిపోతున్న పాట కృష్ణబాబు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్రాలు అల్పించారు. చంద్రబోస్ గీతానికి సంగీతం కోటి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట జోడి. ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సిరివెన్నెల గీతం ఇది, సంగీతం AR రెహమాన్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రాజకుమారుడు. ఈ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్ చిత్ర ఆలపించారు. సుద్వాల అశోక్ తేజ గీతానికి సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి ఎన్సీఈఆర్టీ వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం.

టీన్ టైం కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, స్టాలిన్ క్షమించాలి సుల్తాన్ చిత్రానికి సుఖవీందర్ సింగ్ మాల్గడి శుభ ఆలపించిన భువనచంద్ర గీతం కోటి సంగీతం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట స్నేహం కోసం. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కవితాకృష్ణమూర్తి ఆలపించారు. సంగీతం SA రాజ్కుమార్.

0: తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.
1: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నరసింహ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిణి ఆలపించారు. ఏం రత్నం శివగణేష్ గీతానికి సంగీతం యార్ రెహమాన్.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం ఇది. పెళ్లి చిత్రం కోసం

వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి వరకు.

చదివేవారు ఆగస్టు 31, 2026లోపు, ఇంకా 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు అక్టోబర్ 31, 2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమంటే ఇదేరా. ఈ చిత్రానికి రమణ గోగుల బృందం ఆలపించారు. సంగీతం రమణ గోగుల, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2. యువలయ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సీను. ఈ చిత్రానికి హరిహరన్ ఆలపించిన వీటూరి గీతం, సంగీతం మణిశర్మ.

వినబోతున్న పాట దీర్ఘ సుమంగళి భవ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. చంద్రబోస్ గీతమిది ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు.

తరువాతి పాట సమరసింహారెడ్డి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట స్నేహితులు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వరికుప్పుల యాదగిరి గీతం, కోటి సంగీతం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 4:30 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆద్య కం అంశం బోధయతి?
2: శూద్రకుడి యొక్క మృచ్ఛకటికంలో కథాంశంలో వసంతసేన ఇవ్వమన్నటువంటి కంకణాన్ని ఆ మదనిక ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి తర్వాత అంశాన్ని వివరిస్తాను, తెలుసుకుంటావా?
1: అవశ్యం ఆర్య.
2: ఇక మాథురుడు కంకణాన్ని తీసుకున్న తర్వాత, అరే భణిష్యామితు తం కులపుత్రం భూతస్తవ గండ ఆగచ్చ పునర్ద్యూతం రమయ. సరే సరే, అతన్ని మెచ్చుకుంటున్నాను, సరేరా మళ్ళీ వచ్చి ద్యూతంలో ఆడుకుంటూ ఆనందించు అనంది. వెంటనే ఆ మదనిక అంటోంది, ఆర్యే పరితుష్టౌగతౌ సభికద్యూతకరౌ. తల్లి, వారిద్దరూ చూడు ఎంత తృప్తి చెందారు, ఆ జోదరి కానీ అతను కానీ అనేటటువంటి మాధురుడు కానీ అని చెప్తోంది. అప్పుడు వసంతసేన అంటోంది, తద్గచ్చతు అద్య బంధుజన సమాశ్వసితు. సరేలే వాళ్ళు పోని, ముందు మన బంధువుని చక్కగా తృప్తి చెందించా. అప్పుడు సంవాహకుడు అంటున్నాడు, ఆర్య యద్యేవం తదియం కళ పరిజన హస్తగతా క్రియతాం. అయితే నాకు మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించండి అని అంటున్నాడు వసంతసేన. ఆర్య యస్య కారణాదియం కళా శిక్ష్యతే స ఏవ ఆర్యేణ శుశ్రూషయితవ్య. మరి ఎవరి చేతయితే ఈ కళ పోషించబడిందో శిక్షించబడిందో అతడే సేవించబడాలి అని అన్నది వసంతసేన. ఆ తరువాత ఇక సంవాహకుడు అంటున్నాడమాట, ఆర్యయా నిపుణం ప్రత్యాదిష్టోస్మి కథం ప్రత్యుపకారయిష్యే. ఆర్యే అహమేతేన ద్యోతకరాపమానేన శాక్యశ్రమణకో భవిష్యామి తత్ సంవాహకో ద్యోతకర శాక్యశ్రమణక సంవృత్త ఇది స్మర్తవ్యాని ఆర్యయా ఏతాని అక్షరాణి. అమ్మా, నేను మీ చేత ఆజ్ఞాపించబడాలి, నేను ఏ విధంగా ఉపకారం చేయబడాలి, నేను ఈ జోదగాళ్ళు చేసినటువంటి అవమానానికి ప్రత్యుపకారం నేను మీకు చేయాలి. కాబట్టి ఈ సంవాహకుడు ద్యోతకరుడు కాదు, సరైనటువంటి వాడు అనేటటువంటి విషయాలు మీకు గుర్తుండేటట్లు చేయాలి అంటే, అప్పుడు వసంతసేన, ఆర్య అలం సాహసేన చాలు చాలు మీ పట్టుదలతో. సంవాహకుడు అంటున్నాడు, ఆర్యే కృతో నిశ్చయ. ఎందుకు అంటున్నానంటే ఈ మాట అంటూ సంవాహకుడు ఈ విధంగా బాకీ నుండి విముక్తి కలిగించిన తర్వాత బౌద్ధ భిక్షువుగా అనగా శాక్యశ్రమణకుడిగా మారబోతున్నానని ప్రతినిబూరుతూ

0: ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. వింటావా?
1: అవశ్యమార్యా.
0: ద్యూతేన తత్కృతం మే యద్విహస్తం జనస్య సర్వస్య ఇదానీం ప్రకటశీర్షో నరేంద్ర మార్గేణ విహరిష్యామి అన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా తనకు ఉన్నటువంటి ఈ పాడు జూదం నన్ను లోకమంతటి ముందు తలవంపులు పడేలా చేసింది, తీవ్రమైన వ్యాకులతకు గురి చేసింది. కానీ ఇప్పుడు నేను ఈ వ్యసనాన్ని విడిచిపెట్టి బౌద్ధ భిక్షువుగా మారుతున్నాను. ఇకపై ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. తల పూర్తిగా కూడా ముండనం చేయించుకుని, అనగా గొరిగించుకుని, జుట్టంతా తీసివేచి అని అర్థం అన్నమాట. సగర్వంగా అందరికీ కనిపించేలా తలెత్తుకుని మరీ రాజమార్గంలో ప్రశాంతంగా ఆనందిస్తాను అని తన యొక్క నిశ్చయాన్ని వెలిబుచ్చుతున్నాడనమాట ఈ శ్లోకంలో. ఇక నాటకంలో సంవాహకుడు ఈ విధంగా అంటున్నాడు. ఆకాశే కిం భణాథ, ఏమిటంటున్నారు? కిం విధం, కిం భణత, ఏమిటిది, ఏమంటున్నారు? ఏషాఖలు వసంతసేనాయాః కుంఠమోడకో నామ దుష్టహస్తీ విఫలయతీతి. అహో ఆర్యయా, గంధగజం ప్రేక్షిష్యే గత్వా అథవా కిం మమయేతేన యథా వ్యవసితం అనుష్ఠాస్యామి. ఏమిటి, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం అమ్మ ఇచ్చిన తర్వాత ఆవిడ ఇంకా ఏమిటిది, ఏ కారణం చేత? కాబట్టి నేను అనుకున్నట్లుగా ఈ పనిని చేస్తాను అని చెప్పి తత ప్రవిశతి అపటీక్షేపేణ విపటోజ్వల వేష కర్ణపూరక. ఆ కర్ణపూరకుడనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు. కస్మిన్ కస్మిన్ ఆర్యా, ఎక్కడ ఎక్కడ ఉన్నది తల్లి అంటున్నాడు. అప్పుడు చెలికత్త చెప్తోంది, దుర్మనుష్య కింతే ఉద్వేగ కారణం యదగ్రతో అవస్థితాం ఆర్యా న ప్రేక్షసే. ఏమిరా, ఏమిటి నీ ఆవేశానికి కారణం? ఎందుకు ముందుకొస్తున్నావు? ఆమెను ఎందుకు ఈ విధంగా చూడాలని ముందుకు ఉబలాట పడుతున్నావు అని అన్నది. అప్పుడు కర్ణపూరక, ఆర్యే వందే, అమ్మా నమస్కారం, వసంతసేన అంటోంది. కర్ణపూరక, పరితుష్టముఖో లక్ష్యసే తత్ త్విదం. ఏమిటి, ఎంతో తృప్తిగా ఉన్నట్లున్నావు, ఏమిటిది? కర్ణపూరక, ఆర్యే వంచితాసి యయా అద్య కర్ణపూరకస్య పరాక్రమో న దృష్ట. అయ్యయ్యయ్యో, నువ్వు చాలా చాలా కోల్పోయావు, నా యొక్క పరాక్రమాన్ని నువ్వు చూడలేకపోయావు. వసంతసేన, కర్ణపూరక కిం త్విం, ఏమిటది అంది. అప్పుడు అతను చెబుతున్నాడు, శృణోతు ఆర్యః, యః స ఆర్యాయాః కుండమోడకో నామ దుష్టహస్తి స ఆలానస్తంభం భుంక్త్వా ఆ మహామాత్రం వ్యాపాద్య మహాంతం సంక్షోభం కుర్వన్ రాజమార్గమవతీర్ణ తతః అత్రాంతరే ఉద్యుటం జనేన. ఇక అతని పరాక్రమాన్ని వర్ణించిన తర్వాత దాని గురించినటువంటి ఒకనొక శ్లోకాన్ని చెబుతున్నాడనమాట. ఈ విధంగా అంటున్నాడు,
2: అపనయత బాలక జనం త్వరితమారోహత వృక్ష ప్రాసాదం కిం ను ఖలు ప్రేక్షధ్వం పురతో దుష్టో హస్తి ఇతయేహి
0: అన్నాడు. అంటే ఇక్కడ అపనయత బాలక జనం, బాలక జనం అపనయత, ఓ జనులారా పిల్లలను త్వరగా ఇక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు పంపండి, మీరంతా వేగంగా అటుపక్కన ఉన్న చెట్లను లేదా భవనాలపై అంతస్తులను ఎక్కండి. ఇదిగో ఎదురుకుండా భయంకరమైన మదగజం ఒకటి ఇటువైపే దూసుకు వస్తోంది. ప్రమాదాన్ని ముందే చూస్తూ కూడా ఇంకా అలా ఆశ్చర్యంగా ఎందుకు చూస్తూ నిలబడ్డారు? వెంటనే ప్రాణాలు రక్షించుకోండి అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే కర్ణపూరకుడు తన పరాక్రమంతో ఆ మదగజం నుంచి రక్షించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగిందనమాట. ఈ విధంగా కర్ణపూరకుడు తన యొక్క పరాక్రమాన్ని ఆవిడ ఎలా చూడలేకపోయింది అనే దాన్ని వివరించాడు ఈ శ్లోకంలో. మరి ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చూద్దామా?
1: అవశ్యమార్యా.
0: బాలక జనం వృక్ష ప్రాసాదం అకారాంత పుంలింగ నపుంసకలింగ శబ్దా, ద్వితీయా విభక్తి ఏకవచనం. దుష్ట హస్తి అకారాంత పుంలింగం ప్రథమా విభక్తి ఏకవచనం. హస్తీ శబ్ద హస్తిన్ నకారాంత పుంలింగ శబ్ద ప్రథమా విభక్తి ఏకవచనం. ధాతు విశేషా అపనయత అప నీ ప్రాపణే ధాతువు వాదిగణం లోట్.

0: లకార. ఆరోహత ఆరుహ జన్మని రుహ బీజజన్మని, ఇక్కడ ధాతుగణం లోట్ లకారం అన్నమాట. ఇక ఈ శ్లోకంలో ఉన్నటువంటి త్వరితం ఆరోహత అనేది పద సంయోగం అయితే హస్తీయిత హస్తీయిత అనేది సవర్ణ దీర్ఘసంధిగా ప్రకృతి భావరూపంగా కూడా మనం చెప్పవచ్చు. అలాగే సమాసాల్లో చూచినట్లయితే కనుక వృక్ష ప్రాసాదం వృక్షాహచ ప్రాసాదహచ అనేటటువంటిది మనకి ద్వంద్వంగానూ లేదా వృక్షరూపాహ ప్రాసాదాహ ఉత్తర పదలోపి కర్మధారే సమాసంగా కూడా చెప్పవచ్చు. ఇక దుష్టహస్తీ దుష్టహాచ అసౌహస్తీ కర్మధారే సమాసంగా చెబుతున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే భయానక వాతావరణాన్ని, ఏనుగు వస్తున్నటువంటి తొందరపాటుని కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం, దీన్నే స్వభావోక్తి అలంకారం అని అంటారు. కనుక ఈ విధంగా ఈ శ్లోకంలో చక్కని వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదా?
1: అర్థమైంది ఆర్య, ధన్యవాద. సాధయామి.
0: అస్తు, సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

0: శ్రోతలు, ఇంతవరకు సంస్కృత పాఠం విన్నారు. టీచర్ డాక్టర్ వావిలాల వెంకటమురళీకృష్ణ, విద్యార్థి కందుల సంయుక్త వృత్యకటికం నాటకం గురించి వివరణ విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
4: 18 అధ్యాయాలు,
3: 700 శ్లోకాలు,
4: 700 రోజులు.
3: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
4: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగా వింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్.
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ యాడవల్లి కృష్ణప్రసాద్ మరియు బృందం వారి జానపద గీతాలు.

పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రుని ఓలే చక్కంగున్నావే పిల్లో మంజులా చూడ చక్కంగున్నావే పొద్దు తిరుగుడు పువ్వు ఓలే ముద్దుగున్నావే పిల్లో మంజులా ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రుని

ఎత్తు చెప్పుల నడకను చూసి, అందమైన చీర కట్టును చూసి, జాజి మల్లెల వాసన చూసి, ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి, ఎత్తు చెప్పుల నడకను చూసి.

కుక్కెర చూసి మోజు పడి తినే పిల్లో మంజుల నీ మోజుల పడి తినే పొద్దు తిరుగుడు పువ్వు వలే ముద్దుగున్నావే పిల్లో మంజుల ముద్దు ముద్దుగున్నావే ఆ నిండు పున్నమి చంద్రుని వలే సక్కంగున్నావే పిల్లో మంజుల.

దొండ పండు లాంటి పెదవును చూసి, ఓర ఓరని సూపులు చూసి, వాళ్ళు జడవై యారము చూసి, వాళ్ళు జడవై యారము చూసి, దూర దూరని వయసును చూసి, దొండ పండు లాంటి పెదవును చూసి.

జారిపోయ జారి పైటను చూసి జల్లుమనే వంపు సొంపును చూసి చెవులుకున్న నీ దుద్దులో చూసి చంప మీద పుట్టు మచ్చను చూసి జారిపోయ జారి పైటను చూసి జ

చింతపల్లి గట్టు మీద కోయిల, ఓ చిన్నారి పొన్నారి కోయిల, చింతమానుగుబురులోన కోయిల, చిన్న

0: కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
4: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
1: శామ్ సుహాని హో
5: ఆకాశవాణి కే సాథ్ జుడియే నా సాంజ్ కే షో సిటీ లైట్స్ మే హర్ రోజ్ శామ్ 5 బజే.
2: ఘర్ పహుంచతే హీ థకాన్, కైసే హో మనోరంజన్,
1: ఆకాశవాణి హై నా. చైన్ కి నీంద్ సే పహలే కుచ్ భూలే బిసరే పల్, హర్ పల్
2: సఫర్ మే
1: ఆప్కే సాథ్
2: ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 90.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అన్వేషణ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. వీటూరి గీతం ఇది. సంగీతం ఇళయరాజా.

వినబోతున్న పాట సింహాసనం. ఈ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించారు. వేటూరి గీతం ఇది. సంగీతం బప్పి లహరి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట విజేత. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. వీటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

తిరువాతిపాట అభినందన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. ఆత్రేయ గీతానికి సంగీతం ఇళయరాజా.

తిరువతిపేట మాపల్లెలో గోపాలుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. సినారీ గీతానికి కెవి మహాదేవన్ సంగీతం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి

0: విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట పచ్చని కాపురం. ఈ చిత్రానికి కేజీఎస్ దాస్, ఎస్ జానకి ఆలపించారు. వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట స్రవంతి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వీటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. సినారే గీతానికి సంగీతం చక్రవర్తి, చిత్రం వందే మాతరం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట గర్జన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. గోపి గీతం ఇది, సంగీతం సత్యం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినండి, ఊరికి సోగ్గాడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన సినారే గీతం, చక్రవర్తి సంగీతం.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 6 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే మరికొద్దిసేపట్లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని, ఏవైనా సమస్యలు ఉంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించి అనంతరం ప్లాంటు రెండవ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చమురు తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా వినియోగించేది బంగారాన్ని కొనుగోలు చేయడానికేనని తెలిపారు. గోల్డ్ మైనింగ్తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. అదేవిధంగా 800 ఉద్యోగాలు వచ్చాయని, త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక చోదక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. 5000 మందికి ఈ గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది.
0: గడిచిన రెండేళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అదే క్రమంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఆక్వా రైతులను కాపాడే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ 9000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలపై పెనుభారం మోపారని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని, వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దేశంలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి రవికుమార్ వెల్లడిస్తూ,
2: తుఫాను వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా పవర్ లైన్స్ దెబ్బతింటున్నాయి. పవర్ కి మరొక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం కోసం. 3 డిస్కమ్స్ పరిధిలో లో వోల్టేజ్ ను అధిగమించడం కోసం డిటిఆర్లు పెడుతున్నాం. దాదాపు 233/11 కేజీ సబ్స్టేషన్స్ కడతా ఉన్నాము. వీటి ద్వారా దాదాపు ఏపీఎస్ఎల్ అయితే 5000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పనిచేస్తున్నాం. సిపిడిఎస్ఎల్ లో 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎస్పీడిఎస్ఎల్ లో 6024 కోట్లు ఖర్చు పెట్టి వేగవంతంగా పనులు చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.
0: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. P4 విధానంలో దాతల సహకారంతో సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఈ ఆధునిక క్లాస్ రూమ్లను నిర్మించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ బడులను ప్రైవేటులకు ధీటుగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని, సమస్యలుంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు ఎంఈఓ డిఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖైదీలు విడుదలైన తర్వాత ఉపాధి పొందేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తున్నామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సిహెచ్ సూర్యకుమార్ తెలిపారు. తొలి విడతగా 30 మంది ఖైదీలకు ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ 2 నెలల కోర్సులో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, డిజిటల్ కమ్యూనికేషన్, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూర్యకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా

0: నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ ప్రక్రియను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈ మధ్యాహ్నం సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. సమావేశం అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్ఓ ఏఈఆర్ఓలతో మాట్లాడి ఎస్ఐఆర్ పురోగతి గురించి తెలుసుకున్నారని చెప్పారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 80% పూర్తయిందన్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియలో ఓటర్లు బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కోరుతూ,
1: ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఎవరిదన్నా ఓటు మిస్ అయితే వాళ్ళందరూ కూడా మన ఫామ్ 6 ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 2002లో ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓట్స్కి మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళు కంప్లీట్గా కొంత టైం స్పేర్ చేస్తే పూర్తిగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ నేమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, బీఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సహకరించాలని చెప్పి సందర్భంగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి అన్నారు. భీమవరంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సును జిల్లా వైద్య సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐఓ మాట్లాడుతూ, దేశంలో పోలియో నిర్మూలనైనప్పటికీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో కేసులు నమోదవుతుండడం వల్ల మళ్లీ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు సొంత ఇంటి మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్రంలో 998 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 85,000 మంది విద్యార్థులు వసతి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట ప్రభుత్వం 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న 3 ఏళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సూయతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారతేన సంయుక్తరాష్ట్రసంఘస్య ఏకస్మిన్ మంచే పాకిస్తానదేశేన కృత కాశ్మీరవిషయకచర్చాయాం దృఢతయా ఆక్షేపః ప్రకటితః. ఇస్లామాబాదః అస్య మంచస్య రాజనీతికరణం అకరోత్ ఇతి ఆక్షేపోపి కృతః. ఇరానదేశస్య పరిష్కృత సురక్షాస్థితిం వీక్ష్య తెహరాన్స్థిత భారతీయదూతావాసపక్షతః భారతీయ నాగరికాణాం కృతే ఏకః సంశోధిత సురక్షాపరామర్శః నిర్గతః, యత్ర హి అగ్రిమసూచనాపర్యంతం అనావశ్యకయాత్రాం వర్జయితుం ఉపాదిష్టం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అద్య వర్తమాన వైశ్విక సమాహ్వానానాం మధ్యే

0: अजायत। तौ स्व स्व क्षेत्रस्य तथा च वैश्विक विकासस्य परिदृश्ये अपि विचाराणाम् आदान प्रदानं कृतवन्तौ। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय आवास एवं नगरीय कार्यमंत्री मनोहर लालः अद्य राष्ट्रीय राजधान्यां सेंट्रल विस्टा कॉरिडोर इत्यस्य कृते केन्द्रीय सचिवालय मेट्रो स्थानके निर्माण कार्यस्य औपचारिकम् उद्घाटनं कृतवान्। वार्ताहरैः सह संवादे मंत्री इमं क्षणम् ऐतिहासिकम् इति वर्णितवान्। तेन प्रख्यापितं यत् इयं परियोजना सर्वकारीय कर्मचारिणां अन्येषां च सर्वेषां वृत्तिजीविनां कृते दैनिक गमनागमनम् अत्यन्तं सुगमं सुव्यवस्थितं च करिष्यति, येन सम्पूर्ण देहली क्षेत्रे यात्रा इतोपि सरला क्षिप्रा कार्यकुशला च भविष्यति।
1: बहुत ही ऐतिहासिक मूवमेंट है, जब देश की राजधानी जहां से पूरी सरकार चलनी है सेंट्रल विस्टा, और यहां के कर्मचारी और यहां के जितने भी कार्यालयों में काम करने वाले सब लोग, उनको एक ऐसी सुविधा प्रदान करने के लिए आज भूमि पूजन अथवा ग्राउंड ब्रेकिंग सेरेमनी आज ये की गई है। और ये जब कम्प्लीट हो जाएगी उसके बाद दिल्ली के बहुत से छोर आपस में जहां जहां मेट्रो लाइन चलती हैं उनको ये जोड़ेगी। अब ये जो लाइन है ये आर के आश्रम से लेकर के और इंद्रप्रस्थ तक, जिसके अंदर 9 स्टेशंस हैं।
0: भारत ऋतु विज्ञान विभागेन अद्य कोंकण गोवा प्रदेशयोः अतिवृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता अस्ति। आगामि दिनद्वयोः तटीय कर्णाटक राज्ये मध्यप्रदेशे च एतादृशी स्थितिः भवितुमर्हति। अस्य मासस्य 31 दिनाङ्कपर्यन्तं मेघालये, आन्तरिककर्णाटके, ओडिशायां, तेलङ्गानायां, पश्चिमबङ्गप्रदेशे, सिक्किमराज्ये च प्रचण्डवृष्टिः भविष्यति इति ऋतुविभागेन पूर्वानुमानं प्रकटितम्। ऋतुविभागेन दिल्ली, हरियाणा, चण्डीगढ़, पंजाब, हिमाचलप्रदेश, उत्तराखण्ड, जम्मूकश्मीर, लद्दाख इत्येतेषु प्रदेशेषु शनिवासरपर्यन्तं मेघगर्जनेन विद्युद्योतनेन सह झञ्झावातस्य च पूर्वानुमानं कृतमस्ति। अंडमान निकोबार द्वीपेषु, आंध्रप्रदेशे, बिहारे, गुजराते, झारखंडे, केरलम राज्ये, माहे प्रदेशे, लक्षद्वीपे, मध्यप्रदेशे, महाराष्ट्रे, ओडिशायां, पश्चिमी उत्तर प्रदेशे च शनिवासर पर्यन्तं एतादृशी स्थितिः अपेक्षते। हॉकी इंडिया संस्था अद्य आगामी यूनाइटेड किंगडम प्रवासार्थं 24 सदस्यानां कनिष्ठ महिला हॉकी दलस्य उद्घोषणाम् अकरोत्। अयं प्रवासः जुलाई मासस्य 5 14 यावत् प्रचलिष्यति। नूतन प्रशिक्षकस्य टिम वाइट इत्यस्य निर्देशने भारतीय दलं स्कॉटलैंड, इंग्लैंड देशयोः विभिन्न स्थानेषु 7 द्वन्द्वान् क्रीडिष्यति, यत् आगामी कनिष्ठ एशिया कप इत्यादि अन्ताराष्ट्रिय प्रतियोगितानां सिद्धतायै एक्सपोजर टूर रूपेण अस्ति। अस्य युवा दलस्य नेतृत्वं दलनायिका खैदेम सिलैमाचानु करिष्यति। अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायां कोलंबिया देशः अद्य मैक्सिको देशस्य ग्वाडलहारा नगरे ग्रुप के क्रीडायां डी आर कांगो देशम 1-0 इत्यनेन अंकेन पराजित्य राउंड ऑफ 32 इत्यस्मिन् प्रविष्टः। इतः पूर्वं संयुक्त राज्य अमेरिका देशस्य ह्यूस्टन नगरे ग्रुप के इत्यत्र पुर्तगाल देशः उज्बेकिस्तान देशम 5-0 पराजयत। इति वार्ताः।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
8: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఈనాటి పల్లెసీమలు గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ దీనికి సంబంధించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమంలో 8వ భాగం వింటారు.
1: గుండె జబ్బులు లక్షణాలు చికిత్స ఈ ధారావాహిక ప్రసారం చేస్తున్నాం. ఇప్పటివరకు మనం సుమారుగా 7 భాగాలు పూర్తి చేసుకుని ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలు గత వారం యాంజియోప్లాస్టీ స్టెంట్ అది ఎలా వేస్తారు, ఏ సందర్భాల్లో వేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు మనకి చెప్పున్నారు. ఈ వారం బైపాస్ సర్జరీ, అట్లాగే ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇంకా డబుల్ బైపాస్లు ఇవన్నీ చేస్తుంటారు కదా, ఇవి ఎలాంటి వాళ్ళకి అవసరం పడతాయి, ఏం చేయాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు చెప్పండి, బైపాస్ సర్జరీ అనేది చాలా, అది కూడా ఈ మధ్యన కొంత కామనే అయిపోయింది.
2: అవునండి.
1: ఏం చేస్తారు బైపాస్ సర్జరీ అంటే?
2: ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఇదివరకు మాట్లాడుకున్నట్లు, మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఎప్పుడైతే బ్లాక్స్ ఏర్పడతాయో, అంటే కొవ్వు చేరుకుపోవటం వలన రక్తనాళాలు సన్నబట్టం అనేది జరిగినప్పుడు, ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడానికి 2 పద్ధతులు, అంటే ఒకటేమో యాంజియోప్లాస్టీ స్టెంటింగ్, ఇంకొకటేమో బైపాస్. బైపాస్లో మనం ఏం చేస్తామంటే, యాంజియోప్లాస్టీలో లాగా ఆ కొవ్వు పదార్థాన్ని లేకపోతే ఆ బ్లాక్ని క్లియర్ చేయకుండా, సులువుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు బైపాస్ రోడ్డు ఉంటుంది. ఇప్పుడు బైపాస్ రోడ్డు మనకి ఏంటంటే, సిటీని టచ్ చేయకుండా సిటీ బయట నుంచి మనకు ఆ రోడ్డు హైవేకి కలుపుతారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ సిటీ ట్రాఫిక్ అనేది మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ బైపాస్లో మనకి బ్లాక్స్ ఏవైతే ఎక్కడైతే ఏర్పడినాయో, ఆ బ్లాక్స్కి చుట్టూ ఇంకొక రక్తనాళాన్ని, అంటే మనకి కాలు నుంచి ఈ సిరలు మనం తీసుకుని వాటిని బ్లాక్కి బైపాస్ రోడ్ లాగా కలుపుతారు. ఆ బ్లాక్ పైన కింద కలుపుతారు. దానివల్ల ఏంటంటే, రక్త ప్రసరణ అనేది బ్లాక్ ద్వారా కాకుండా ఈ పైనుంచి పక్కనున్న ఈ కలిపిన రక్తనాళం నుంచి ఫ్లో అవటం వల్ల మనకి ఈ బ్లాక్ని అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇదే బైపాస్ సర్జరీ. మనకి బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, స్టెంట్ ఎప్పుడు చేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే, మనకి ఫోకల్ లీజన్స్, అంటే 1-2 బ్లాక్లు ఉన్నప్పుడు, చాలా తక్కువ బ్లాక్లు, తక్కువ లెంత్ బ్లాక్స్ ఉన్నప్పుడు స్టెంట్ అనేది చాలా సులువుగా చేసే పద్ధతి. కానీ బ్లాక్లు అధికంగా ఉన్నప్పుడు, 3-4, ఈ నేను చెప్పిన ఇదివరకు, అంటే 3 రక్తనాళాలు ఉంటాయి మనకి, ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ చాలా అధికంగా ఉన్నప్పుడు, 4-5-6 మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా షుగర్ ఉండి బ్లాక్లు అధికంగా ఉండి, లాంగ్ సెగ్మెంట్ బ్లాక్స్, అంటే చిన్న బ్లాక్లు కాకుండా బాగా లాంగ్ ఏరియాస్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేకపోతే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటాం, అంటే గుండెకి సంబంధించిన అతి ముఖ్యమైన రక్తనాళం, దీనిలో ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో మనకి అన్ని స్టెంట్లు అమర్చడం అనేది వీలు పడదు కాబట్టి, అటువంటి సమయాల్లో బైపాస్ అనేది మనం అడ్వైస్ చేయటం అనేది జరుగుతుంది. బైపాస్లో కూడా నేను స్టెంట్లానే చాలా వరకు అడ్వాన్స్మెంట్లు అనేది మనం చూసాం. ఎర్లియెస్ట్గా 1960s మొదటి బైపాస్ అనేది జరిగింది. తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే, మనకి ఇదివరకు బైపాస్ అనేది చాలా పెద్ద సర్జరీ కింద ఉండేది. తర్వాత హార్ట్ లంగ్ మెషిన్ అనేది ఎప్పుడైతే ఇన్వెంట్ చేశారో, అంటే మనం హార్ట్ అనేది కాసేపు ఆపి తర్వాత ఈ హార్ట్ లంగ్ మెషిన్ అనే ద్వారా మనం ఈ రక్త ప్రసరణ జరుపుతూ హార్ట్ మీద సర్జరీ చేయటం మొదలుపెట్టారు. అది ఫస్ట్ మనం చేసింది. తర్వాత మరి బీటింగ్ హార్ట్ సర్జరీ అనేది ఈ మధ్యకాలంలో తర్వాత బాగా డెవలప్ అయింది. బీటింగ్ హార్ట్ ఇదివరకు ఏం చేసేవాళ్ళు, హార్ట్ని కాసేపు, ఆ సర్జరీ అవుతున్నంతసేపు హార్ట్ కొట్టుకోవటం అనేదాన్ని స్తంభింపు చేసి ఈ హార్ట్ లంగ్ మెషిన్ ద్వారా సర్క్యులేషన్ అందించి బాడీకి, ఆపరేషన్ చేశాక మళ్ళీ హార్ట్ని కొట్టుకునే విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బీటింగ్ హార్ట్, అంటే హార్ట్ కొట్టుకుంటూ ఉండగానే దాని మీద ఆపరేట్ చేయటం అనేది చేయటం మొదలుపెట్టారు. సో ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే, కృత్రిమంగా మనం హార్ట్ లంగ్, అంటే హాఫ్ పంప్ సర్జరీ చేయటం వల్ల మనకి బ్రెయిన్ సర్క్యులేషను, మిగతా అవయవాలకు సర్క్యులేషను న్యాచురల్గా జరగటం వలన మనం ఈ వేరే కాంప్లికేషన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి ఆఫ్ లేట్. సో ఇది మనకు బైపాస్ సర్జరీలో రీసెంట్గా మనకు వచ్చిన డెవలప్మెంట్స్. ఈ బైపాస్ సర్జరీతో పాటు ఇంకా లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏంటంటే, మినిమల్లీ ఇన్వేసివ్ స్టేజు సర్జరీ అంటాం. అంటే తక్కువ ఘాటుతో మనకి ఇది వరకు అంటే ఇప్పుడైనా సరే నార్మల్ బైపాస్ సర్జరీ ఏంటంటే ఛాతీ మధ్య భాగంలో కట్ చేసి మనం హార్ట్ ఓపెన్ చేసి సర్జరీ చేయటం అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ ఏంటంటే చాలా లాప్రోస్కోపీ సర్జరీ లాగా ఒక చిన్న ఘాటులోనే మనకి బైపాస్ అనేది చేయటం అనేది జరుగుతూ ఉంది. కాకపోతే అందరికీ ఇది సూట్ అయ్యే సర్జరీ కాదు. మనకి యాంజియోగ్రామ్ బట్టి మనకి ఎవరికైతే సూటబుల్ ఉన్నారో వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కూడా చేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక సందేహం అండి. ఆర్టరీస్ ధమనులలోంచి ప్రసరిస్తుంది కదా మన రక్తము, అవి కొంచెం బలంగా ఉంటాయి ఆ రక్తనాళాలు అని అంటారు. సిరలు అనేటటువంటిది పల్చటి రక్తనాళాలు గోడలు ఉంటాయి. ఇప్పుడు కాళ్ళలోంచి సిర తీసుకుని అక్కడ వేస్తారని చెప్పారు కదా, మనం ధమనుల బదులు మన సిరలను ఇక్కడ ప్రవేశపెడుతున్నాం కదా, వాటిని ధమనులుగా వాడతాం. అది దానివల్ల ఏమైనా
2: దానివల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే ధమనులు కూడా ఇప్పుడు సిరలు ధమనుల కంటే ఎక్కువ వైడ్గా ఉంటాయి, బాగా వెడల్పుగా ఉంటాయి, అందులో కొవ్వు చేరుకునే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల పెద్దగా మనకి దానివల్ల ఇబ్బంది అయితే పెద్దగా రాదు. పైగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక బైపాస్లో ఇంకొక కొత్త పద్ధతి ఏంటంటే టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ అని కూడా వచ్చింది. ఇందులో మనకి ఇప్పుడు బైపాస్ చేసేటప్పుడు కుడివైపు రక్తనాళానికి ఎడంవైపు లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటాం, ఈ రెండు రక్తనాళాలకి మాత్రమే ఇప్పుడు ఈ సిరలు అనేది వాడటం జరుగుతుంది. కామన్గా ఇప్పుడు లీమా ఆర్టరీ అంటాం, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, మనం ఎల్ఏడి అంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, ఏదైతే మన గుండెకి 60% రక్త సరఫరా ఇచ్చే రక్తనాళం ఉందో దానికి 90% మందికి లీమా ఆర్టరీనే వాడుతున్నారు బైపాస్ గ్రాఫ్ట్ కింద. ఈ లీమా అనేది మామూలు అది కూడా ధమనే, మనకి కాలర్ బోన్ కింద ఉంటుంది ఆ రక్తనాళం, దాన్నే మనకి ఈ బైపాస్ కింద ఎల్ఏడికి వాడుతున్నారు. ఇది దీని పేటెన్సీ రేట్ అంటే దాదాపు 10 ఏళ్ళకి 90% మందికి కూడా ఇంకా ఈ రక్తనాళంలో బ్లాక్లు ఏర్పడకుండా నార్మల్గానే ఉండటం అనేది జరుగుతుంది. అందుకనే చాలాసార్లు ఎల్ఏడి అంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీలో కనుక బ్లాక్ అధికంగా ఉంటే బైపాస్ సర్జరీనే బెటర్ స్టెంటింగ్ మీద. సో వాళ్ళకి ధమనే మనకి ఇస్తున్నారు కాబట్టి బైపాస్ కింద, వాళ్ళకి ఎల్ఏడి రక్తనాళంలో బ్లాక్ గనక అధికంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ బైపాస్ అనేది బెటర్ ఆప్షన్గా ఉండటం అనేది చూస్తున్నాం. ప్లస్ ఇంకొకటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే కొంతమంది సర్జన్స్ టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ అని కూడా చేస్తున్నారు. టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ అంటే మనం అసలు సిరలు వాడకుండా పూర్తిగా ఆర్టరీస్తోనే పూర్తిగా అన్ని చోట్ల ధమనులే వాడి ఆపరేషన్ బైపాస్ కి చేస్తున్నారు. రేడియల్ ఆర్టరీ అంటే చేతి నుంచి ఆర్టరీ తీసుకోవటం, కుడివైపు రీమా ఆర్టరీ అంటాం ఆ రీమా ఆర్టరీ వాడటం, ఎడం వైపు లీమా ఆర్టరీ వాడటం, ఇలా తీసుకుని పూర్తిగా ఆర్టరీసే వాడి కూడా చేస్తున్నారు. కాకపోతే ట్రయల్స్ లో ఈ టోటల్ ఆర్టీరియల్ రీవాస్కులరైజేషన్ వల్ల అంతగా బెనిఫిట్ ఉన్నట్టు మనకి రాలేదు, అందుకని నార్మల్ బైపాసే.
1: ఇప్పుడు ఈ కాళ్ళలోంచి సిరలు తీయటం వల్ల అక్కడ మరి అది చేసే పని ఉంటుంది కదా, కిందన కాళ్ళలోంచి మొత్తం రక్తాన్ని బయటికి లాక్కొని పైన గుండెకి మళ్ళీ తీసుకెళ్ళాలి కదా, ఆ పనిని ఇంకేం చేస్తాయి, దానివల్ల ఏమైనా కాళ్ళ వాపులు రావటం అవి అవుతాయా?
2: అంటే ఇనీషియల్గా కొంతకాలం అంటే ఆపరేషన్ చేశాక ఇనీషియల్గా ఒక 2 నెలల పాటు కొంతవరకు కాళ్ళ వాపులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే ఈ సిరలు తీస్తామో వేరే పక్కనున్న సిరలకి కొల్లెటరల్స్ ఫామ్ అవుతాయి, అంటే వేరే వేరే దారులు ఏర్పడతాయి అన్నమాట, అది నేచురల్గానే. సో ఆ దారుల ద్వారా మనకి రక్తం అనేది మళ్ళీ నార్మల్గా ఫ్లో అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అది తీయటం వల్ల అంత ఇబ్బంది అయితే మనకేమీ జరగదు దానివల్ల.
1: తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ, హార్ట్ని బయటకు తీసి సర్జరీ చేయటం అనేటటువంటిది కూడా ఒకటి ఉంది కదా డాక్టర్ గారు, అది అరుదుగానే చేస్తారా, రీసెంట్గా ఎలా చేస్తున్నారు?
2: హార్ట్ని పూర్తిగా బయటకు తీసి సర్జరీ చేయటం అనేది ఉండదండి. జనరల్గా హార్ట్ అక్కడే ఉండి మనం బీటింగ్ హార్ట్ సర్జరీ మోస్ట్ కామన్గా మనం చేసేది హాఫ్ పంప్, అంటే పంప్ అనేది హార్ట్ లంగ్ మెషిన్ అనేది వాడకుండా బీటింగ్ హార్ట్ సర్జరీ అనేది

0: లేటెస్ట్ గా మనకి కామన్ గా చేస్తున్నారు. దీని వల్ల మనకి ఏంటంటే సర్జరీ టైం అనేది చాలా వరకు తగ్గుతుంది, ప్లస్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
1: అంటే మరి ఓపెన్ హార్ట్, దాన్నే ఓపెన్ హార్ట్,
0: దాన్నే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారండి.
1: అంటే బైపాస్ లోనే ఒక భాగంగా అది కలిసిపోతుందా?
0: అవును. ఇప్పుడు మనం చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే గుండె మీద రకరకాల సర్జరీలు చేస్తారు, ఒకటి వాల్వ్ సర్జరీస్ కూడా ఉంటాయి, లేకపోతే వేరే ఇప్పుడు గుండెలో రంధ్రం ఉన్నా లేకపోతే గుండెలో వేరే చోట్ల ఎక్కడన్నా రంధ్రం ఉన్నా వీటికి కూడా సర్జరీలు చేస్తూ ఉంటారు. కామన్గా వీటన్నిటిని బైపాస్ సర్జరీ అనుకుంటారు, కానీ అది కాదు. ఇప్పుడు వాల్వ్ కొంతమందికి గుండెలో కవాటాలు ఉంటాయి, ఎడం వైపు ఒక రెండు కవాటాలు ఉంటాయి, కుడివైపు ఒక రెండు కవాటాలు ఉంటాయి. మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ అనేవి ఎడం వైపు కవాటాలు, కుడివైపు ఏమో ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అనేది కుడివైపు కవాటాలు. ఈ కవాటాల్లో ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నా సరే, అంటే ఆ వాల్వ్స్లో లీక్లు ఏర్పడ్డా లేకపోతే ఆ వాల్వ్లు నేరో అయిపోయినా వాటికి కూడా సర్జరీ చేస్తారు. దాన్ని కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అనే అంటారు. దానిలో కాకపోతే అది బైపాస్ సర్జరీ కాదు, ఆ చెడిపోయిన వాల్వ్ని తీసేసి కొత్త వాల్వ్ అమర్చుతారనమాట. దీన్ని కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అనే అంటారు, కాకపోతే ఇది బైపాస్ సర్జరీ కాదు. చాలామంది కామన్గా ఏంటంటే బైపాస్ సర్జరీకి వీటికి డిఫరెన్స్ తెలియక వాల్వ్ సర్జరీని కూడా నాకు బైపాస్ సర్జరీ అయిందని చెప్తూ ఉంటారు, కానీ అది కాదు. బైపాస్ సర్జరీ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీస్లో ఒక టైప్ ఆఫ్ సర్జరీ, వాల్వ్ సర్జరీ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీలో ఒక టైప్ ఆఫ్ సర్జరీ.
1: తర్వాత డాక్టర్ గారు, మీరు గుండెకి రంధ్రం అని చెప్పారు, గుండెకి ఏంటి రంధ్రం ఏంటి? ఆ రంధ్రం మరి రక్తం అంతా కారిపోతుంటుంది కదా, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, దానికి ఎలాగ సర్జరీ చేస్తారు?
0: ఇప్పుడు గుండెకి రంధ్రం అనేది మనకి రెండు చోట్ల ఏఎస్డి అంటాం. ఏఎస్డి అంటే గుండె పైన ఉన్న గోడలో రంధ్రం ఉంటే గనక ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. గుండె కింద భాగంలో రంధ్రం ఉంటే గనక వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. ఇవి ఏంటంటే పుట్టుకతో వస్తుంది, చాలామందికి పుట్టుకతో ఈ రంధ్రాలు ఏర్పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. వీటికి కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ అవసరం లేకుండా మనం వేరే పద్ధతుల ద్వారా చిన్న చిన్న డివైజులు వచ్చినాయి, ఏట్రియల్ సెప్టల్ డివైజ్ అక్లూడర్ అని వాటికి వచ్చినాయి, ఏఎస్డి అక్లూడర్స్ అని, విఎస్డి అక్లూడర్స్ అని, ఇలా వీటికి కూడా కొత్త కొత్తగా డివైజులు వచ్చినాయి. మనం ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని మనం తొడ నుంచి ఈ డివైజులను పంపించి క్లోజ్ చేసే అవకాశం ఉంది. బట్ కొన్ని కొన్నిసార్లు డివైస్ సూటబుల్ కాని పరిస్థితుల్లో వీటికి ఏంటంటే గుండె పైన పొర ఉంటుంది, పెరికార్డియం అంటాం. ఆ పెరికార్డియం ప్యాచ్ని తీసి మనకి ఓపెన్ హార్ట్ సర్జరీలో ఈ రంధ్రాన్ని మనకు క్లోజ్ చేస్తారనమాట. అది ఒక టైప్ ఆఫ్ సర్జరీ. ఇవన్నీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కిందకి వస్తాయి.
1: అలా వేసి పెరికార్డియం అక్కడ వేయటం వల్ల మళ్ళీ అక్కడ అది దాంట్లో కలిసిపోతుందండి, అక్కడ రీజనరేషన్ అనేది జరిగిపోతుంది.
0: అంతే అండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బైపాస్ ఒకవేళ డబుల్ బైపాస్ అంటే రెండు సార్లు చేయడమే డబుల్ బైపాస్ అంటే?
0: బైపాస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఈ సిరలు ఇవి ఏదైతే వాడి బైపాస్ చేశారో అవి మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ పదేళ్లకో ఎప్పుడో బ్లాక్ అయినప్పుడు, మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో అవి బ్లాక్ అయినప్పుడు చాలాసార్లు 90% మనం మళ్ళీ ఎక్కడైతే బ్లాక్ అయిందో దాన్ని ఈసారి మళ్ళీ బైపాస్ అవసరం లేకుండా స్టెంట్ ద్వారా దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో అటువంటి అంటే స్టెంట్ అమర్చడం అనేది సాధ్యపడనప్పుడు, అప్పుడు సెకండ్ టైం రీడూ బైపాస్ అంటాం, మళ్ళీ సెకండ్ టైం బైపాస్ చేయాల్సిన అవసరం పడే సందర్భాలు కొన్నిసార్లు ఉంటాయి. కానీ ఏంటంటే చాలాసార్లు రీడూ బైపాస్ అనేది చాలా క్లిష్టతరమైన ప్రొసీజర్, ఎందుకంటే ముందు చేసిన బైపాస్ వల్ల మనకు లోపల టిష్యూ అంతా అతుక్కుపోయి ఉంటుంది ఎక్కడికక్కడ. అప్పుడు అలాంటి సందర్భంలో మనకు సర్జరీ చేయటం అనేది కొంచెం క్లిష్టతరం. అటువంటి సర్జరీ అనేది కూడా కొంచెం కాంప్లెక్స్, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం, రెండోసారి బైపాస్ తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
1: తర్వాత ఈ బైపాస్ చేయించుకున్నటువంటి పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
0: బైపాస్ చేయించుకున్న తర్వాత ముఖ్యంగా మొదటి 2 నెలలు చాలా క్రూషియల్ అండి. మొదటి 2 నెలలు వీరికి ఈ కాళ్ళకి వాపులు రాకుండా పట్టీలు అవి కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ చెస్ట్ భాగంగా కుట్లు అవి వేస్తారు కాబట్టి చెస్ట్ బెల్ట్స్ ఉంటాయి, ఆ చెస్ట్ బెల్ట్స్ అంటే ఫోర్స్గా దగ్గినప్పుడు ఆ కుట్లు విడిపోకుండా వీళ్ళు చెస్ట్ బెల్ట్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎక్కువ శాతం వీళ్ళకి మోస్ట్ కామన్గా ప్రాబ్లమ్స్ వచ్చేవి లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఊపిరితిత్తుల్లో. ఎందుకంటే వీళ్ళు ఫోర్స్గా దగ్గకపోవటం మూలాన, అంటే ఆ కుట్లు ఎక్కడన్నా విడిపోతాయో లేకపోతే నొప్పి వల్ల వీళ్ళకి ఒక ఊపిరితిత్తుల్లో కలెక్ట్ అయిన శ్లేషం అది బయటకు తీసే అవకాశం ఉండదు వీటికి. దానివల్ల ఏంటంటే ఈ సెక్రేషన్స్ అయ్యి ఊపిరితిత్తుల్లోనే పూలప్ అయిపోయి అవి ఇన్ఫెక్ట్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీరు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటాం, అంటే లంగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. వీళ్ళు రికవరీ ప్రాసెస్లో ఈ లంగ్ ఎక్సర్సైజ్ అనేది ఎంత బాగా చేసినట్లయితే ఆ లంగ్స్ అనేవి ప్రాపర్గా ఎక్స్పాండ్ అయ్యి వీళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాగూ వాళ్ళు రెగ్యులర్గా మందులు వేసుకోవటం, రెగ్యులర్గా వచ్చి ఫాలోఅప్ సర్జన్ దగ్గర లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గర చూపించుకొని వెళ్ళటం, వూండ్ కేర్, ఎక్కడైతే మనకు కుట్లు వేశారో ఎక్కడైతే మనకి ఈ వూండ్ అనేది ఉందో దాని కేర్ అనేది ప్రాపర్గా తీసుకున్నట్టయితే ఆ వూండ్స్ దగ్గర మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది.
1: ఆహార విహారాల్లో
0: ఆహారం అనేది చాలా వరకు హెవీ ఫుడ్ అది తీసుకోకూడదు, చాలా తేలిగ్గా అరిగేవి, వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నట్లయితే అది బెటర్గా ఉంటుంది.
1: డాక్టర్ గారు ఇటీవల కాలంలో ఒక ఆయన చెప్పడం విన్నాను, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు, కొంచెం ఎగ్జర్షను మెట్లు ఎక్కడం అవన్నీ అంటే అడిగితే ఏంటి పర్వాలేదండి షటిల్ కూడా బ్రహ్మాండంగా ఆడుకోండి మీరు ఎగ్జర్షన్ ఏం పర్వాలేదండి నేను ఉన్నాను కదా అని అవతల డాక్టర్ గారు చెప్పారని చెప్పారు నాతో. అది ఎంతవరకు సంబంధించండి, షటిల్ హార్డ్ గేమ్ కదా.
0: మొదటి 2 నెలలు జాగ్రత్తగా ఉండాలండి, అంటే మనకు ఆ కుట్లు మానటానికి లోపలంతా హీలింగ్ ప్రాసెస్ పూర్తి అవటానికి కనీసం 2 నెలలు పడుతుంది బైపాస్ అయ్యాక. మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అయితే ఎర్లీగానే అది హీలింగ్ అనేది జరుగుతుంది. నార్మల్ బైపాస్ సర్జరీ పూర్తిగా మనకి లోపల కుట్లు అన్నీ మానటానికి 2 నెలలు పడుతుంది. వన్స్ 2 నెలలు అయిపోయి మీరు మళ్ళీ నార్మల్గా కోపప్ అయ్యి మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే మీరు సాధారణంగా చేసే యాక్టివిటీస్ అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. 2 నెలలు పూర్తయ్యాక మీకు స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, మీరు టెన్నిస్ ఏదైనా బ్యాడ్మింటన్ మీరు అన్నీ మీరు ఆఫీస్కి మీరు రొటీన్గా మీరు చేసే పనులన్నీ చేసుకోవచ్చు అండి 2 నెలల తర్వాత.
1: ఇక్కడ చాలా మంది లేదండి మాకు బైపాస్ సర్జరీ అయింది మేము యోగా చేయమండి ఇంకోటి ఏదో చేయమండి అని ఇలా.
0: అది కేవలం అపోహ మాత్రమేనండి. ఫస్ట్ 2 నెలలు పూర్తయి మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాక మీరు అన్ని యాక్టివిటీస్ ఎటువంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు.
1: కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ అడ్వైస్ తీసుకుని మందులు రెగ్యులర్గా వాడుతూ ఒకవేళ బైపాస్ సర్జరీ చేసినటువంటి వాళ్ళు కూడా దాదాపు 15-20 సంవత్సరాలు కూడా గడిపేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా.
0: చాలా మంది అండి, ఇప్పుడు చాలామంది 90-100 ఏళ్ళు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి బైపాస్ అయ్యి.
1: కాబట్టి ఆధునికమైనటువంటి ఈ సర్జరీస్ ఇవన్నీ రావటం వల్ల మెడిసిన్లో డెవలప్మెంట్స్ అన్నీ రావటం వల్ల మనిషి తాలూకు ఆయుర్దాయం ఈ రకంగా మనం పెంచుకుంటున్నాం. డాక్టర్ గారు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. వచ్చేవారం ఈ ధారావాహికలో ముఖ్యంగా ఈ హఠాన్ మరణాలు చాలా జరుగుతున్నాయి కదా, సడన్ డెత్స్ ఎందుకు ఏంటి ఆ విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి. ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెసీమలు గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి తెలుసుకున్నారు. డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: వ్యవసాయ సూచనలు.
1: క్యాబేజీ క్యాలీఫ్లవర్లలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ క్యాలీఫ్లవర్ పంటలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇవి రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. కానీ ఈ పంటల యొక్క సున్నితత్వం వల్ల చాలా రకాల చీడపీడలు సోకటం, అలాగే చాలా రకాల పురుగులు వాడటం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగి సాగు కష్టతరమవుతుంది. వీటితో పాటు విత్తనాల ధర అధికంగా ఉండటం, సరైన సాగు పరిజ్ఞానం లేకపోవడం, విచక్షణారహితంగా పురుగు శిలీంద్ర నాశనులు వాడటం కారణంగా పంట సాగు వ్యయం పెరిగి నాణ్యత తగ్గిపోతుంది. రైతులు ఈ పంటల్లో సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. క్యాబేజీ క్యాలీఫ్లవర్ పండించేటప్పుడు ఆయా ప్రాంతాల శీతోష్ణ స్థితులు, అనుకూల వాతావరణం, నీటి సదుపాయం, మార్కెట్లతో పాటుగా పురుగులను తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. క్యాబేజీలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, హరిరాణి గోల్, అలాగే గణేష్ గోల్, పూసా డ్రమ్ హెడ్ వంటి రకాలతో పాటు బీఎస్ఎస్ 150, బీఎస్ఎస్ 126, దిశ, శ్వేత వంటి హైబ్రిడ్ రకాలను సాగు చేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ పంటలో చూసుకున్నట్లయితే కనుక పంత శుభ్ర, స్నోబాల్ 16, ఇంప్రూవ్డ్ జపనీస్, పూసా హిమజ్యోతి, ఊటీ నంబర్ 1, పూసా శుభ్ర, పూసా సింథటిక్, పూసా స్నోబాల్ వంటి రకాలతో పాటు NS 60, బసంత్, ధనజ్, NS 76, స్నోక్రౌన్ వంటి హైబ్రిడ్ రకాలను కూడా సాగుకు వినియోగించుకోవచ్చు. విత్తనాలు ఏ మోతాదులో కావాల్సి వస్తుందంటే, ముందుగా క్యాబేజీలో చూసుకున్నట్లయితే క్యాబేజీలో సూటి రకాలు అయితే ఎకరాకు 280 నుండి 320 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. సంకర రకాలైతే కనుక ఎకరాకు 120 నుండి 200 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. అదేవిధంగా క్యాలీఫ్లవర్లో చూసినట్లయితే 280 నుండి 320 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. స్వల్పకాలిక రకాలకైతే 240 నుండి 320 గ్రాముల విత్తనం, అలాగే దీర్ఘకాలిక రకాలకైతే 160 నుండి 200 గ్రాముల విత్తనం ఒక ఎకరాకు అవసరమవుతాయి. విత్తే కాలం స్వల్పకాలిక రకాలకైతే ఆగస్టులో, మధ్యకాలిక రకాలకైతే సెప్టెంబర్లో, దీర్ఘకాలిక రకాలనైతే అక్టోబరు నుండి నవంబర్లో నాటుకోవచ్చు. నారుమడిలో విత్తుకుని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సరైన రకాలను సరైన సమయంలో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సాగు చేసినట్లయితే అధిక దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు సమగ్ర సస్యరక్షణ, తెగుళ్ల యాజమాన్యం చేపట్టినట్లయితే నాణ్యతా ప్రమాణాలతో కూడిన దిగుబడిని ఆశించవచ్చు. ఈ పంటల్లో సస్యరక్షణ గురించి మనం చూసినట్లయితే క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగుకు ప్రథమంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి విత్తనాలను విత్తే ముందు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వినియోగించుకోవాలి. తర్వాత థైరం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. నారు దశలో సస్యరక్షణ ఏ విధంగా తీసుకోవాలంటే, మొదటగా ఎత్తైన నారుమడులను ఏర్పాటు చేసుకోవాలి. నారు దశలో ముఖ్యంగా నారుకుళ్లు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి నారుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి. నారును షెడ్ నెట్లలో పెంచినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద లేకుండా నాణ్యమైన నారును పెంచుకోవచ్చు. ప్రధాన పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రతి సంవత్సరం కూడా పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. నారు ప్రధాన పొలంలో నాటేటప్పుడు ప్రతి 25 వరుసల క్యాబేజీ, క్యాలిఫ్లవర్తో పాటుగా ఆవాల పంటను 2 వరుసలు ఎర్రపంటగా వేసుకోవాలి. నాటిన తర్వాత 30 లేదా 45వ రోజున బీటీ సంబంధిత మందులు 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. 5% వేపగింజల కషాయాన్ని మొదటి 30 నుండి 45 రోజుల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. క్యాబేజీ క్యాలీఫ్లవర్ సాగుకి ప్రతిబంధకాలుగా మారిన రెక్కల పురుగు, పేనుబంక, పొగాకు లద్ద పురుగు, సెములూపర్ వంటి పురుగులు, అలాగే నల్లకుళ్ళు, నారుకుళ్ళు వంటి తెగుళ్లను సమర్థవంతంగా నిర్మూలించుకున్నట్లయితే రైతులు మంచి పంట దిగుబడిని పొందవచ్చు. ముందుగా క్యాబేజీ రెక్కల పురుగు గురించి మనం చూసినట్లయితే, ఈ పురుగు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గీకి తింటాయి. దీని నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలుపుకుని బీటీ మందులు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత సెమిలూపర్ పురుగు గురించి మనం చూసినట్లయితే, ఇది కూడా ఆకులను అలాగే పువ్వులను తిని నష్టాన్ని చేకూరుస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు గురించి చూసినట్లయితే, పంటను అనతి కాలంలో తినేసి రైతుకు నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణ కోసం పొలంలో అక్కడక్కడ ఆముద మొక్కలు వేసుకోవాలి. గుడ్ల సముదాయం కనిపిస్తే ఏరి నాశనం చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పురుగుల నివారణకు విషపు ఎరలను తయారు చేసి పొలంలో అక్కడక్కడ ఉంచాలి. పొగాకు లద్దె పురుగు నివారణకు క్లోరిఫైర్ఫాస్ 20 EC 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల గురించి చూసినట్లయితే నారుకుళ్ళు సాధారణంగా నారు దశలో కనిపిస్తుంది. లేదా వర్షాల వలన నీరు మొక్కల మొదళ్ల వద్ద నిలబడితే ఈ యొక్క తెగులు ఉధృతి మనకు కనిపిస్తుంది. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటర్ నీటికి కలిపి మొదళ్ల వద్ద పోసుకోవాలి. నల్లకుళ్ళు ఆశించిన పొలాల్లో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. పంట వేసే ముందు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ భూమిలో వేసుకోవాలి. ఈ విధంగా క్యాబేజీ

0: కాలీఫ్లవర్ పంటల్లో విత్తన ఎంపిక నుండి కోత వరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టితే కనుక రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు. బొప్పాయిలో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. భారతదేశము బొప్పాయి విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానం ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొప్పాయి సుమారుగా 19216 హెక్టార్లలో సాగు చేపడుతూ 18,29,363 టన్నుల చొప్పున సగటు దిగుబడిని ఇస్తోంది. బొప్పాయి సాగులో వైరస్ తెగుళ్ల యాజమాన్యం కీలకంగా మనం గమనించుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి చూసినట్లయితే బొప్పాయిలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి ఆకుముడత వైరస్, అలాగే రింగ్ స్పాట్ వైరస్. వీటి యాజమాన్య పద్ధతుల గురించి మనం చూసినట్లయితే బొప్పాయి నారుని రసం పీల్చే పురుగులు చొరబడకుండా 40-60 సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ హౌస్లో పెంచాలి. ఈ పురుగు ఆశించే వంగజాతి అలాగే గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టుపక్కల ఎక్కడా కూడా పెంచరాదు. బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె మొక్కలు 2 వరుసలు, అలాగే మొక్కజొన్న జొన్న 2 వరుసలు రక్షణ పంటలుగా వేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగులను తద్వారా ఈ తెగుళ్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. నారు మొక్కలపైన పొలంలో నాటే 3 రోజుల ముందు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో తెల్లదోమ అలాగే పేనుబంక ఉధృతిని గమనించటానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరానికి 12-15 చొప్పున మొక్కల ఎత్తుకన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలాగా అమర్చుకోవాలి. రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం వేపనూన 2.5 మిల్లీలీటరు, దాంతోపాటు ఎసిఫేట్ 2.5 గ్రాములు, దాంతోపాటుగా జిగురు 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచికారీ చేసుకోవాలి. రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని, కాయ నాణ్యతను పెంచడానికి 10 గ్రాముల యూరియా, దాంతోపాటు జింకు సల్ఫైట్ 1.5 గ్రాము, దాంతోపాటు బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేస్తూ ఉండాలి. అలాగే కాండం కుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే నర్సరీలో ఎక్కువ నష్టాన్ని ఇవి కలుగు చేస్తూ ఉంటాయి. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు కాండం కుళ్ళు తెగులు ఆశించినట్లయితే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదల దగ్గర నీరు నిలవకుండా చూడాలి. బోర్డో మిశ్రమము 1% లేదా అలియేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొదలను తడుపుకోవాలి. వారం రోజుల వ్యవధితో 2-3 సార్లు తడపాల్సి ఉంటుంది. లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని 1 లీటర్ నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి. 1 కిలో ట్రైకోడెర్మా అస్పెరల్లం శిలీంద్రం, దాంతోపాటు 90 కిలోల పశువుల ఎరువు, దాంతోపాటుగా 10 కిలోల వేపపిండి, 1 కిలో బెల్లంను నీటిలో 10 రోజుల పాటు మాగనిచ్చి చెట్ల పొదల్లో వేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల రెడోమిల్ MZ కలిపి చెట్ల మొదలలో అలాగే కాండాన్ని తడుస్తూ మందును పోసుకోవాలి. ఇక బూడిద తెగులు గురించి మనం చూసినట్లయితే ఆకులపైన, కాడలపైన, అలాగే కొత్త చిగుళ్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంద్రపు పురుగులు కనిపించినప్పుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా హెక్సాకొనజాల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే ఇది అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. దీని నివారణకు లీటర్ నీటికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిన్ 15 రోజుల వ్యవధితో 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టి తెగుళ్లు నివారించుకుంటే గనక బొప్పాయి పంటలో మంచి దిగుబడిని పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఆకాశవాణి FM 102.2 MHz ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం, 7:15 సినీ గీతాలు వినవచ్చు, 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో వింటారు.

ఇక రాత్రి 8:15 సినీ గీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వింటారు. ఇక 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు. ఇవి ఇప్పుట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు.

0: తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూకాశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct

0: chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: ఇరాన్లో భద్రత పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో అక్కడున్న భారతీయ పౌరుల కోసం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేయర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is really our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
1: ఈ రోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవా నిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగనిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1.25 కోట్ల పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పిఎస్కే, పిఓపిఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి ఇప్పటి వరకు సుమారు 1.47 కోట్ల చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు

ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్ధం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్ట్రలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 క్రిస్టియానో రోనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి బలిపీఠం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన దేవులపల్లె గీతం, చక్రవర్తి సంగీతం.

వినబోతున్న పాట చిల్లర దేవుళ్ళు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఆత్రేయ గీతం ఇది. కెవి మహదేవన్ సంగీతం అందించారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. ఆత్రేయ గీతానికి సంగీతం చక్రవర్తి, చిత్రం జేబు దొంగ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:30 వస్తుంది. మరికొద్దిసేపట్లో ఫిఫా వరల్డ్ కప్ 2026 అప్డేట్స్ వింటారు.

శ్రోతలు ఇంతవరకు ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ విన్నారు, సినీ గీతాలు వింటారు. ఇప్పుడు వినండి లక్ష్మణ రేఖ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సినారే గీతం, సత్యం సంగీతం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మంచి రోజు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్ ఆలపించారు. రచన పిబి శ్రీనివాస్, సంగీతం ఎంఎస్ శ్రీరామ్.

తర్వాతి పాట ముత్యాల ముగ్గు, ఈ చిత్రానికి వి రామకృష్ణ ఆలపించారు. సినారే గీతం ఇది కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు

0: అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు.
1: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నట్టు వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 మంది కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటు అయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదనే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు చేసుకున్నారు అనుకోండి, 10 మంది ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి, ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంకు వచ్చి వాళ్ళు పొదుపు వేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20,00,000 రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 మంది యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఏ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,228 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము, ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది, కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటే ఒక కమిటీ ఉంటుంది సార్, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామస్థాయిలో చూసుకున్నట్లయితే వివోఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము, ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము.

0: ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్య దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్గా జాయిన్ అయ్యాము సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వరకు ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాద వశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్కు దోఖా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రీపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి ఒక సభ్యురాలు, నెలకు 4000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4000 రూపాయలు ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీలుగా చేయనప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్లు అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్లు తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బుల్ని కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రీపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఏజీనే. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారు.
0: సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 436 రూపాయలు చెల్లించే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా పిఎంఎస్బివై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇది ఏంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళ సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది.

0: కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్లో కిషోర, కౌమార, తరుణ్, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళలు, మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్. నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002 జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డీఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ. ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్ వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై శ్రీమతి బూర్కుల షర్మిల ఆన్ ద టాపిక్ ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ మీడియా ఆన్ న్యూస్ పేపర్స్ అండ్ బుక్స్.
1: బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్ మోడర్న్ హ్యూమన్ సివిలైజేషన్. టెక్నాలజికల్ రివల్యూషన్ దట్ ఇనిషియేటెడ్ ఇన్ యూరప్ మేడ్ ఎ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు మెనీ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అక్రాస్ ద వరల్డ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ వార్స్ వారంటెడ్ ద హ్యూమన్ కైండ్ టు నో ఫ్రమ్ డే టు డే ద సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. సర్టెన్లీ బుక్స్ హ్యావ్ ఓపెన్డ్ అప్ అవెన్యూస్ టు ద మోడర్న్ మ్యాన్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్ జనరేషన్స్. దో దే ఆర్ డెడ్, దే ఆర్ అలైవ్ త్రూ దే రైటింగ్స్. కమింగ్ టు న్యూస్ పేపర్స్, దే ఆర్ ఎ విండో టు ద వరల్డ్ యాజ్ దే ప్రొక్లెయిమ్ ద లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అండ్ హ్యూమన్ అవేర్నెస్ అండ్ అవేకనింగ్. న్యూస్ పేపర్ కల్చర్ ఆరిజినేటెడ్ ఇన్ ఇంగ్లండ్ అండ్ ఇట్ వాజ్ ఇంగ్లీష్ పీపుల్ హూ లాంచ్డ్ ద న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా త్రూ ద ఫ్రీడమ్ మూమెంట్. యాజ్ వైఫై టెక్నాలజీ యాజ్ మేడ్ ఇన్ రోడ్స్ ఇన్ టు హ్యూమన్ లైఫ్, ఇట్స్ రామిఫికేషన్స్ సచ్ ఆస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, వెబ్ కమ్యూనికేషన్ అండ్ ఈ లెర్నింగ్ హ్యావ్ ఆక్యుపైడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్.

0: ద గ్రోత్ అండ్ చేంజ్ ఆఫ్ ద వరల్డ్ హ్యావింగ్ పర్సనల్ లైబ్రరీస్ విత్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ టు దేర్ క్రెడిట్. ఇంటర్నెట్ మే హ్యావ్ ద కెపాసిటీ టు ప్రజెంట్ ఆల్ దోస్ బుక్స్ ఇన్ ద వర్చువల్ ఫార్మ్. బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ద ప్రింట్ ఫార్మ్ హ్యావ్ ద ప్రొఫైల్ ఆఫ్ దేర్ రోల్. న్యూస్ పేపర్స్ ఆర్ ద ప్రైమరీలీ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆఫ్ అన్ ఎక్స్పాండింగ్ వరల్డ్. అవుట్ ఆఫ్ 40% పీపుల్, అరౌండ్ 50% ఆఫ్ ద పీపుల్ యూజ్ ఇంటర్నెట్ యాజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐదర్ డైలీ ఆర్ వన్స్ ఇన్ ఎ వీక్. While 10% used newspapers, only 3% people use both the internet as well as newspapers as their source of information. It would be worthwhile to say that newspapers and books cater to the real life of reading only when they are in print form and also contribute to the hands-on feeling and authentic involvement for the reader who wants to grasp the political, social, cultural and historical developments taking place across the world. Internet can only be a replacement in times of non-availability of books and newspapers.
1: That was the talk by Srimati Burkula Sharmila on the topic Impact of Digital Media on Newspapers and Books. This program came to you from the studios of Akashvani Vijayawada. Please stand by for the next program.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి పూజ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ ఆలపించిన దాశరథి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం.

తరువాతి పాట రక్త సంబంధాలు. ఈ చిత్రానికి పీసు శీలా బృందం ఆలపించారు. ఆరుద్ర గీతానికి సంగీతం సత్యం.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. సినారే గీతానికి టి చలపతిరావు సంగీతం అందించారు. రాముని మించిన రాముడు ఈ చిత్రం కోసం

వినబోతున్న పాట శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఈ చిత్రానికి పి సుశీల ఆలపించారు. దాశరథి గీతం ఇది, సంగీతం పిండ్యాలా.

దూర కుసుమాలు సిగముడవన అందాల గంధాలు పూసేయన సింధూర కుసుమాలు సిగముడవన చిలకమ్ము పులికి పలుకమ్ము చిలకమ్ము.

0: గగనాల సిగపూల పరుపెయ్యన, పన్నీటి వెన్నెల్లో ముంచెయ్యన.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితిలో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇక వార్తల వివరాలు. వీఐపీ కల్చర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, అలాగే రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను భారతదేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయటానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని అన్నారు. పాలన అధికార వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ,
1: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
0: ఐక్యరాజ్య సమితి వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తటస్థంగా వ్యవహరించాల్సిన సహాధ్యక్ష హోదాను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని

0: హరీష్ ప్రతిస్పందిస్తూ, జమ్మూకాశ్మీర్పై భారతదేశం దీర్ఘకాలికంగా కొనసాగిస్తున్న వైఖరిని పునరుద్ఘాటించింది. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేస్తూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel
0: అదే విధంగా ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో భాగమైన UN80 ఫ్రేమ్వర్క్ కింద ఐరాసా ఆదేశాల పునఃసమీక్ష ప్రక్రియ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రక్రియ ద్వారా ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఉందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కూలిన ఘటన కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ KMC నివేదికను సిద్ధం చేస్తోందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు. ప్రాథమిక దశలో స్థానిక ప్రజలు కూడా రక్షణ చర్యల్లో భాగస్వామ్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, NDRF సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. సహాయక రక్షణ చర్యల్లో భారత సైన్యం, జాతీయ విపత్తు స్పందనా దళం NDRF, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 4 కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి త్రిపురలో చేపట్టనున్న 96 రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం 211 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 160 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా త్రిపురలోని 96 ఆవాస ప్రాంతాలకు తొలిసారిగా అన్ని కాలాల్లో ఉపయోగించగలగా రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెరుగైన రహదారి అనుసంధానం వల్ల పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మార్కెట్లు వంటి ప్రాథమిక సేవలకు ప్రజలకు సులభమైన ప్రాప్యత లభిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు త్రిపుర రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 1594 రహదారి పనులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, వీటి ద్వారా 6,284 కిలోమీటర్ల రహదారులు, 66 వంతెనల నిర్మాణం చేపట్టగా మొత్తం 4,479 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో భారత్ దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel there's a lot that remains to be realized that we would strive to do that. I do want to also take the occasion to recognize your personal commitment to the relationship. From the very moment you assumed this post, you have been sending that strong signal, which I hope I have equally strongly reciprocated.
0: ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, నౌకా నిర్మాణం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, సంస్కృతి, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించినట్టు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే స్టార్టప్లు, ఫిన్టెక్ రంగాలు బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు.

0: ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1118 00 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఋతుపవనాల ప్రభావం మరింత పెరిగే, వర్ష పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్య భారతదేశంలో రేపు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త శశికాంత్ మిశ్రా వెల్లడిస్తూ,
1: The storm and disqualifies orange color is given to Rajasthan. Heavy rainfall is likely over central India, especially South Madhya Pradesh and Vidarbha, and also over Maharashtra, including Marathwada. And very heavy rainfall likely over coastal Maharashtra, and heavy rainfall over South Gujarat region and South Saurashtra. And heavy rainfall also likely over Odisha, Gangetic, West Bengal, Sikkim, and Arunachal Pradesh, Assam, Meghalaya, and Nagaland, Manipur, Mizoram, Tripura. And heavy rainfall over South India, especially Telangana, Karnataka, and Kerala, likely today. Heat wave condition over East Uttar Pradesh, adjoining Bihar.
0: అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పన్యోర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. యాజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు పెరగడంతో అస్సాం ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కోసం నాటిక. రచన శ్రీ పిసిపాటి ఉమామహేశ్వరం. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. వినండి రేపటి కోసం నాటిక.
2: నిద్ర రావటం లేదా సుగుణ? నిద్ర నిద్రలా పడుతుంది. మనసు సందిగ్ధంగాను అల్లకల్లోలంగాను ఉంటే ఎందుకో. ఎందుకేమిటి? నా మనసువి, నా మనసులోని మనసువి నీకు తెలీదా? నా అంతఃచేతలోని మూగభావ తరంగాలు తెలుసుండాలి నీకు. ఎందుకు తెలీదు? నేను నీలోని నేనుని కదా. కాని ఇంత అర్ధరాత్రి కూడా నిద్ర పట్టక దేన్ని గురించి ఆలోచిస్తున్నావో తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వేమన్నా ఆర్చేదానివా తీర్చేదానివా? మనసు పట్టం అంటే మాయలో పట్టమని ఉత్తిని అన్నారా? అయితే మనస్సున్న మనిషికి సుఖం లేదన్న తీర్మానానికి నువ్వు వచ్చావన్నమాట. అవునులే, ఇంతకీ నిన్నడిగేం ప్రయోజనం? అస్సలు నువ్వు మనస్సున్న దానివైతేగా, అంటే నువ్వు నన్ను పారేసుకున్నావుగా. ఎప్పుడు ఎక్కడ? నన్నే అడుగుతున్నావే, నువ్వే గుర్తు తెచ్చుకో. ఆ వేళ ఆఫీస్లో చేరిన మొదటి రోజే

0: If I am not mistaken, you are Miss Suguna.
1: Yes, sir.
0: Please take your seat.
1: Thank you, sir.
0: Good. Very good. పాస్ అయిన అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్ లో అన్నమాట.
1: ఎస్ సార్, ఏ రకంగానూ జీవనాధారం లేని వాళ్ళకి చదివే కదా ఆధారం.
0: అంటే చదువు తర్వాత ఉద్యోగం ఆధారం అంటాం.
1: అంతే కదా సార్.
0: చిన్నదానిమైనా పెద్ద ఫిలాసఫీ చెప్పావు, నాకు నచ్చావు. చూడమ్మా, నీలాంటి స్ఫూర్తి గల వాళ్ళు, జీవితం విలువ తెలిసిన వాళ్లే ఈ సంస్థ కావలసింది. బైదవే, నా పేరు మన్మధరావు, బాసుకు ప్రైవేటు సెక్రటరీని. ముందేలాగూ నేమ్ ప్లేట్ ఉందిగా మళ్లీ చెప్తాడేమిటి అనుకోకు, చెప్పడం నా కట్టసి. ఇదిగో జాయినింగ్ రిపోర్ట్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు.
1: థ్యాంక్ యూ సార్.
0: పద, నీ సీటు చూపిస్తాను. చూడమ్మా సుగుడా, ఇతను ఆనందరావు.
2: హలో మిస్ సుగుడా, వెల్కమ్ వెల్కమ్. హౌ డు యు డు?
1: అంత మీద పడిపోతే షేకండి పోతాడేమిటి?
0: రెచ్చిపోగు ఆనందం. మనం ఉన్నది ఆంధ్రాలో, అమెరికాలో కాదు. బైదవే అమ్మా సుగుణ, ఇతను సత్యం.
3: నమస్కారం అండి.
1: నమస్తే, నా పేరు సుగుణ.
0: ఇవాళే మన ఆఫీసులో జాయిన్ అవుతుందో? అవుతుందేమిటి నా బొందా, ఇప్పుడే జాయిన్ అయింది.

0: ఏ కావంటావా? ఆనాటి తొలిచూపులోనే సత్యం నిన్ను ఆకర్షించలేదా?
1: ఏమో, అప్పటి కదా ఆకర్షణ నాకు తెలీదు.
0: పోనీ, రోజులు గడుస్తున్న కొద్దీ అతను నీతో పరిచయం పెంచుకోవాలి అన్నట్టుగా దగ్గరవుతున్నప్పుడు నువ్వు ప్రోత్సహించలేదా?
1: ఏమో, అది ప్రోత్సాహం అని నాకు తెలీదు. అతని ప్రవర్తన నా వ్యక్తిగత గౌరవానికి, మర్యాదకి భంగకరంగా లేదు. అందుకని మౌనంగా చిరునవ్వుతో మిన్నకుండిపోయాను.
0: మరి అదే ఆనందరావు నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించబోతే?
1: ఆ రాస్కెల్ సంగతి నా దగ్గర ఎత్తుకు. అతను ఎటువంటి వాడో నీకు తెలీదా?

0: చూశారా కుటుంబరావు గారు, ఆ కొత్త పిల్ల చేతివేళ్లు ఆ టైప్ మిషన్ మీద ఎలా నాచివాడుతున్నాయో. టకటక టకటక, అబ్బా అబ్బా, అవి వేళ్లా మెరుపు తీగలా.
1: గట్టిగా అనకయ్యా, ఆ పిల్ల వినగలదు.
2: ఇప్పుడు నా చెవిని పడినట్టు నేను విన్నట్టు. కానివ్వండి కానివ్వండి, ఈ వెకిలి బాకుడికి ఎప్పుడో ఆనకట్ట వేయక మాన్నం.
0: హలో సుగుణు గారు, ఏమిటి చుట్టూతా ఇన్ని ఫైళ్లు? ఆఫీసు పనంతా మీ మీదుగానే పోతున్నట్టుంది.
2: ఏదోలేండి, జీతాలు తీసుకుంటూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్న సీనియారిటీ ఇంకా రాలేదు కదా.
0: అమ్మా డబ్బు పెట్టారే, మొత్తానికి మాటలు నేర్చిన చిలకి.
2: అంతేకాదు పాఠాలు నేర్పే పులిని కూడాను.
0: అమ్మా అమ్మా, మళ్ళీ ఇంకో దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాలక్షేపం చేస్తారా? నా దగ్గరుంచి హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఇదిగో ఈ ఫైల్స్ అన్ని చదివి నేను డ్రాఫ్ట్ రాసి పెట్టరా?
2: ఆ సంగతి తర్వాత. కానీ అంత దగ్గరగా నిలబడకపోతేను, చేతులకు వేళ్లు తగిలించకపోతేను మీరు మాట్లాడలేరా?
0: అదేంటండి సుగుణ గారు అలా అంటారు? నేనేదో మీకు దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే.
2: మిస్టర్ ఆనందరావు, నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. ప్రస్తుతానికి మీ సీట్లో కూర్చుని మీ పని చేసుకోండి.

0: ఆ ఆనందరావుది అతికనుమన్నమాట నీ లెక్క ప్రకారం. అయితే సత్యాంది సరసము అనురాగమా? ఏమో నాకేం తెలుసు, కానీ అతని సాన్నిధ్యంలో ఒక హాయి, ఒక నిశ్చింత ఆనందం, ఈ భావాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. పిచ్చిదానా, అవే అనురాగ బీజాలు. ఏమో అది నాకు తెలీదు. ఈ మగాళ్ళంతా ఇంతే, జన్మంతా అర్థం కారు. చచ్చినా నమ్మలేం, అవసరానికి లొంగినా పురుషాహంకారంతో ఎప్పుడు అణగదొక్కుతారో, ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు.
1: ఓహో అలాగే, మరి నీ పుట్టినరోజు నాడు జరిగిన సంగతి

0: హలో సుగుణాదేవి గారు. ఏమిటి ఇవాళ స్పెషల్గా మెరిసిపోతున్నారు? ఎక్కడన్నా అందాల పోటీకి ఎడుతున్నారా లేక అప్సరసలతో తలబడబోతున్నారా?
1: అదేం లేదు, కానీ మీరేమిటి ఎదుటి వాళ్ళని పొగడ్డంలో పోటీ పడుతున్నారు?
0: బాగుందండి, అందమైన గులాబీని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా పొగడితేనా?
1: ఏది, ముళ్ళును కూడా లెక్క చేయకుండా?
0: ముందు మీరు గులాబీని ఒప్పుకోండి, ముళ్ళు నేనవుతాను. ఒక్క మగయ్య కూడా మీ చారికి రాకుండా నేను చూసుకుంటాను.
1: ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా మాట్లాడతాడు! పువ్వు మీద వాలే పోతు తేనెటీగలాంటి ఆనందరావుకి ముళ్ళునై సంరక్షకుడుగా నిలుస్తానని ఈ సత్యానికి ఎంత తేడా!
0: ఏమండో ఏదో ఆలోచనలో పడిపోయారు, జవాబు ఇవ్వలేదు. ఇవాటి స్పెషాలిటీ ఏమిటో చెప్పనేలేదు.
1: చెప్పను, చెప్పాననుకోండి అయితే మీకు ఇవాళ ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వచ్చింది అని అడుగుతారు.
0: తెలిసిందిలేండి.
1: తెలిసిందిగా, ఇక ఊరుకోండి, ఏమీ అడగకుండా.
0: ఏమీ అడగకుండా ఎలా ఊరుకుంటానండి? వయసు అయితే అడగను గాని పార్టీ అడగనా ఏమిటి?
2: ఏమిటర్రా పార్టీ పార్టీ అంటున్నారు, టీ పార్టీనా లేకపోతే మీరిద్దరూ ఒక పార్టీనా?
0: రండి మనోహర గారు, రండి, సమయానికి వచ్చారు. ఇవాళ ఈవిడ్ని వయసు అడగకూడని పండగ.
2: వయస్ అడ ఓహో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా.
0: అయ్యో అదేమిటండి బాబు, పార్టీ తీసుకోకుండానే బెస్ట్ విషెస్ చెప్తారు.
1: అవును సార్, మాతో పాటు మీరు కూడా రండి క్యాంటీన్ కి.
2: ఓ యువజంత మధ్యన మన్మధుడు ఉండాల్సిందే కానీ కనబడకూడదు. మీరిద్దరూ వెళ్ళండి క్యాంటీన్ కి, వెడుతూ వెడుతూ నా ఆశీస్సులను కూడా తీసుకెళ్ళండి. దట్స్ ఆల్, ప్రొసీడ్.
1: అప్పుడు మీ మధ్య మొలకెత్తింది అనురాగ బీజాలే. నువ్వు నన్ను మోసం చేయలేవు, నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. ఇది మోసం కాదు, కేవలం అనుమానం. ఆచితూచి అడిగేసే ఆడపిల్ల ముందు జాగ్రత్త. సత్యం ఆకర్షణకు చిహ్నం కావచ్చు, కానీ అర్థం కాని వాళ్ళు, మనసుకు నచ్చని వాళ్ళు ఆఫీసులో బోలెడంతమంది ఉన్నారు.
3: ఆనందరావు సంగతేగా నువ్వు చెప్పేది?
1: ఒక్క ఆనందరావే కాదు, మా బాస్ మాత్రం ఆయన. ఆయనకి సమర్థుడు ఐశ్వర్యవంతుడు అచ్చాలా? ఉన్న సమాజం పట్ల, కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత ఉన్నవాడేనా? ఆ సంగతి ఆనాడే తేలిపోలా? ఏమిటి సార్ మన్మధరావు గారు, బాస్ ఏమిటి ఇంత ఆనంద మేఘాల మీద తేలిపోతున్నారు?
4: ఏముంది, ఆయనకి ఏదో కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది లేదా ఏదో ఓ కొత్త ఇండస్ట్రీకి లైసెన్స్ శాంక్షన్ అయి ఉంటుంది.
5: లిజన్ ఎవ్రీబడి, you are going to get 1 month bonus.
1: Bonusa? Bonus endukandi?
0: Malli number gaane tagilindemo.
1: Number a? Number emti? Inta pedda industrialist lottery aatlaadtaada?
0: Number tagalatam ante adi kadu.
5: Today, by the grace of God, I am being blessed with a baby boy, my eighth son. నాకు 8 మంది మగపిల్లలు.
1: అమ్మ బాబోయ్, మన బాస్కి 8 మంది పిల్లలా?
4: మరేమనుకున్నావు, ఆయనకి ఒక్కొక్క పిల్లాడు పుట్టినప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఇండస్ట్రీ పెడతాడు. ఇప్పుడు కూడా కావాలని చూసుకో, ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడు. పందెం,
5: కమాన్ ఆల్ ఆఫ్ యూ, కమాన్ ఐషే, హ్యావ్ ది స్వీట్ ప్యాకేజ్, క్యారీ ఆన్
4: సార్. ఇలా వరుసగా మగపిల్లని కనేసుకుంటూ పోతున్నారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలని మీ ఉద్దేశం?
5: పోయా మన్మధం, నీది మరీ పడాయి. రికార్డ్స్ ముఖ్యం కాదు మన్మధం, భగవంతుడు ఇస్తున్నాడు మనం అంగీకరించడం అంతే. మధ్యలో మందే ఉందయ్యా.
4: ఏం వినయం, ఏ వినయం సార్! మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్.
5: నేర్చుకోండి, ముందు పిల్లల్ని కంటే నేర్చుకో. పేరుకి మన్మధరావే గాని నీకు పిల్లలే లేరు. నన్ను చూడు, ఒక్కొక్క పిల్లల్ని కనగానే వాడి పేరు ఒక కొత్త ఇండస్ట్రీ స్థాపిస్తున్నాను ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు అంతే, ఇప్పుడు పుట్టిన పిల్లాడి పేరు మీద ఇంకో జిల్లాలో బ్యాటరీల ఇండస్ట్రీ అనౌన్స్ చేస్తున్నాను.
2: చక్రవర్తుల సార్వభౌమారావు. చక్రవర్తుల సార్వభౌమారావు.
5: థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నా ఫిలాసఫీ ఒకటే, దరిద్రం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం. పిల్లలు, ఐశ్వర్యం, ఈ రెండు కూడా భగవత్ప్రసాదాలే. వాటిని పెంచుకుంటూ పోవడమే మానవ కర్తవ్యం.
1: అంటే ఏమిటి, అలా డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ పోతాడా?
6: సమర్థుడు ఏదైనా చేయగలడు. వినండి ఏం చెప్పబోతున్నాడు.
5: నా పేరే చక్రవర్తుల సార్వభౌమారావు. నా ఆశయం ఒకటే, నేను సార్థక నామధేయుడి కావాలని. ఒక్కొక్క పిల్లాడు పేరు మీద ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపిస్తూ పోతే ఇటు మన సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది, అటు మీలాంటి వాళ్ళకి బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి.
1: ఇదెక్కడ చోద్ది ఆర్గ్యుమెంట్.
6: పోనండి, అది మన మంచికేగా. మనకి మన పిల్లలకి తరతరాల ఉద్యోగాల గురించి వెతుక్కునే పనే ఉండదు.
5: నా మీద చూపించే ఈ భక్తి విశ్వాసాలే నా పిల్లల మీద కూడా చూపించి వారి పురోభివృద్ధికి, వారి వారి పేర్ల మీద నడిచే సంస్థల పురోభివృద్ధికి మీరంతా పాటుపడతారని ఆశిస్తున్నాను.
2: తప్పకుండా సార్.
5: ఈ శుభ సందర్భంలో ఇందాక అనౌన్స్ చేసినట్టు మీ అందరికీ ఒక నెల జీతం బోనస్ ప్రకటిస్తున్నాను. అందుకోండి, అనుభవించండి, ఆనందించండి. క్యారీ ఆన్.

0: హలో, ఎస్ ఉన్నారు,
1: ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి
2: సార్.
1: మీకు ఫోన్ సార్.
2: హలో, ఓ డాక్టర్ గారా, ఏమిటి విశేషం? వాట్, ఓ మై గాడ్, వస్తున్నారు, బయలుదేరుస్తున్నారు.
3: ఏమిటి సార్ మన్మథన్ గారు, ఏమైంది?
1: కామ్రేడ్స్, ఒక బ్యాడ్ న్యూస్. మన బాస్ భార్య గారు కొద్ది నిమిషాల క్రితమే కన్ను మూశారు.

0: పిచ్చి సుగుణ, బెదిరిపోయావు కదూ ఆనాటి సంఘటనకి.
1: బెదురా,
0: ఆ చేదు సంఘటన ఈనాటికి మింగుడు పడుకుంటేను. డబ్బుంది కదా అని పిల్లల్ని కంటూ పోవడమేనా? దానికి అంతమంటూ లేదా? పైగా సత్యం ఆయన నైజానికి వంతపాటమా? సమర్థుడట సమర్థుడు, సమర్థుడు ఏం చేసినా చెల్లుతుందట. ఆ లెక్కన కుటుంబరావు ఏం సమర్థుడని అలా ప్రవర్తిస్తున్నాడు? చచ్చి, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరమెత్తుతుంది.
1: నువ్వనేది హిట్లర్కి కుటుంబరావు గురించేనా?
0: అవును. పాపం ఆ వెర్రి ఇల్లాలని తలుచుకుంటేనే జాలేస్తుంది.

0: ఏంటి ఇక్కడ మా నాన్నగారు ఎక్కడుంటారు?
1: ఎవరు పాపా నువ్వు? ఎవరు మీ నాన్నగారు?
0: హెడ్ క్లర్క్ అండి, కుటుంబరావు గారు.
1: ఓ అదిగోనమ్మా, అక్కడ ఉంటారు. చూసావా, అదిగో ఆ ఫ్యాన్ కింద.
0: అమ్మా అదిగోనే, నాన్న అక్కడ ఉన్నాడే. నాన్న అమ్మ వచ్చింది నీకోసం.
2: ఎవడా నీకు నాన్న? పాడు ముఖమా.
1: అది ఒకటండి, పిల్లగానికి అసరుకుంటారు. వారం రోజుల ఇంటి మొహం చూసి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లల ఆకలితో నకనకలాడుతున్నారు. మీ గురించి బెంగపడుతున్నారండి. రోజు ఆఫీస్కి వచ్చి తిరిగిపోతున్నాను. ఇంటికి రాక ఆఫీస్కి రాక ఎక్కడ తిరుగుతున్నారండి?
2: నా ఇష్టం, నాకు సుఖం దొరికే చోట తిరుగుతానా? నీకెందుకే ఆడపిల్లల కోటి పెట్ట? ఇంటికి రావాలి. ఇంటికి వస్తే సుఖమేముంది? పేరుకు సంతాన లక్ష్మి. ఒక్క మగనలు సన లేదు కడుపున. చచ్చే నా బొదుగంతా నరకం చేశాం. ఇంటికి వస్తే ఏముంది? అన్ని మీ ఆడవేయాలి. పైగా అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కు తింటారు. నేను ఎందుకు రావాలి? నేను ఎందుకు రావాలి ఇంటికి? నేను రాదా.
1: అదేమిటండి, మీరే ఇంటికి రాకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేమేమైపోతాం చెప్పండి? మీకు ఇష్టం లేకపోతే, మీరు పోషించదలుచుకోకపోతే మాకింత విషయం ఇచ్చి చంపండి. ఆ తర్వాత హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. మగ పిల్లవాడు పట్టుకుపోవటం నా తప్ప. దేవుడి కొని పాపానికి నన్ను నా సంసారాన్ని ఎండగట్టారా? ఏమండి ఏమండి, చూడండి ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని ఒక్కళ్ళు చెప్పలేరా?
2: చెప్పాను, నేను విన్నా.
0: ఇంట్లోనే కాక ఆఫీస్ లో అందరి ముందు కూడా కొడుతున్నావా అమ్మని? నువ్వు మంచి నాన్నవి కాదు.
2: నేను మంచి నాన్న కాదు, మేము మంచి పిల్లలు కాదు. ఇది మంచి పిల్లలు కాదే కాదే కాదు. లేకపోతే ఇంట్లో నార్మల్స్ పడుండక ఆఫీస్కి వచ్చి అల్లరి పెడతారా?
0: చూడే నాన్న కొడుతున్నాడే.
1: ఎందుకండి ఆ పిల్లదాన్ని కొడతారు అలాగా? ఏమండి ఎందుకండి మమ్మల్ని అంతా నీళ్ళు హింసిస్తారు? మీకేం ఆనందం అండి?

0: ఇంట్లో వంశోద్ధారకులు లేకుండా మీరందరూ నన్ను కాల్చికి తింటల్లా, అటువంటి ఆనందమేది.
1: మిస్టర్ కుటుంబరావు, ఆఫీసులో ఏం చేసినాడు? తాగుచ్చావు ఆఫీస్కి? హౌ డేర్ యూ. ఎడవకు పాప, ఏం జరిగింది?
2: మా నాన్న ఎప్పుడు సరిగ్గా ఇంటికి రాడండి, వచ్చిన తాగొచ్చి మా అమ్మని మిమ్మల్ని కొడతాడండి.
3: సంతాన లక్ష్మణి పేరు పెట్టుకుని ఒక్క మగ నష్టంగా ఇవ్వలేదని ఎప్పుడు సాధిస్తూ హింసిస్తూ ఉంటారండి. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారట. మా కడుపుకి ఎప్పుడు సరిగ్గా ఇంత అన్నం పెట్టిన పాపాన పోలేదండి. ఇంట్లో మూడేళ్ల పసిగుడ్డు జ్వరంతో ఒళ్ళరికుండా పడిందండి. మొన్న ఆఫీసులో బోనస్ ఇచ్చారట, అప్పటి నుంచి ఇంటి మొహం చూడటం లేదండి. ధర్మ ప్రభువు, మీరే న్యాయం చెయ్యండి.
1: చూడు మన్మథం, ముందే మీకు 1,000 రూపాయలు ఇచ్చి పంపించు.
4: ఎస్ సార్.
1: ఇక నుంచి ఈ కుటుంబరావు జీతం ఇతని చేత సంతకం పెట్టించుకుని ఆవిడ చేతికి.
4: అలాగే సార్.
1: చూడమ్మా, ఇతను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాతో చెప్పు, నేను చూసుకుంటాను.
3: ఆడదాన్నయ్యండి, ఇలా బరి తెగించి ఆఫీస్కి వచ్చి మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి సార్.
2: నన్ను కూడానండి.
1: బలేదానివి పాప, పెద్దల కళ్ళు తెరిపించిన పెద్దదానివి. మీ జీవిత సమస్య మూలాన నాలో కొత్త ఆలోచనలు తెగే అవకాశం ఇచ్చావు. మై స్వీట్ కిసెస్ టు యూ. వెళ్ళిరా అమ్మా.
2: థ్యాంక్ యూ అంకుల్.

0: కంటి కునుకే దూరమైన పిచ్చిపిల్ల, ఎందుకు అర్ధరాత్రి నీకు ఈ జ్ఞాపకాల దృశ్యాలు?
1: తెలియనట్టే అడుగుతావే. తెల్లవారితే వనభోజనాలు, పిక్నిక్. సత్యం నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని అడిగేస్తాడు. అప్పుడు నేనేం జవాబు చెప్పేది?
0: నీ మనసులో మాటే చెప్పు. సత్యం అంటే నీకు ఇష్టమేగా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావుగా.
1: ప్రేమ. ప్రస్తుతానికి ప్రవర్తన నచ్చింది. మన్మథం గారి ప్రోత్సాహంతో కొంత ధైర్యమూ వచ్చింది. అంతమాత్రాన్నే ప్రేమ జంట అన్న ముద్ర వేయించుకుని భవిష్యత్తులోకి గుడ్డిగా దూసుకుపోవాలా? ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు, వీటన్నిటి గురించి వివరంగా చర్చించుకోకుండానే కేవలం కంటికి నచ్చినంత మాత్రాన కళ్యాణ మండపం ఎక్కేసేంత చిన్న వయసులో ఉన్నామా?
0: ఏమోనమ్మా, నువ్వు నాకే అర్థం కావడం లేదంటే నీ మనస్సు నీకే తెలియదన్నమాట. నాకెందుకు వచ్చిన గొడవ? నీ బుద్ధి నువ్వు నమ్ముకో. నేను విశ్రమిస్తాను.

0: కమాన్ కొలీగ్స్, అందరూ దిగండియా, దిగండి
1: దిగండి. సుగుణ గారు, ఏది మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను.
2: నో థ్యాంక్స్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
3: ఇవ్వమ్మాయ్, కుర్రాళ్ళ ఉత్సాహం మీద చన్నీళ్లు చల్లితే ప్రేమ కథలు ముందుకెళ్ళవు.
2: ఊరుకోండి మన్మథన్ గారు, మీరు మరీను.
3: అదిగో మాటలోనే వచ్చేసారు బాసు.
4: హాయ్ ఎవ్రీబడి, అందరు వచ్చేసారా? కమాన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్.

0: రండి సుగుణ గారు. అలా అదిగో ఆ దూరంగా కనపడుతున్న జలపాతం దగ్గరికి షికారుగా వెళ్ళొద్దాం.
1: వెళ్ళిరన్నమ్మాయి, భావాలు తేలికపడి మనసులు మరికొంచెం దగ్గరగా వచ్చు. వెళ్ళిరండి.

0: రండి కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడ ఈ పొదల మాటను సెటిల్ అవుదాం.
1: తొందరగా తీవయ్యా బాటలు, బస్సు ఎక్కినప్పటి నుంచి నోరూరుతోంది. అప్పా అందులోనూ విదేశీ సరుకన్నావు.
0: సీలు తీసేంతవరకు సీలు తీస్తే అంతా అఫెన్సే.
1: కానీ అఫెన్సే కానీ. ఓహో ఓహో, వాసన తగులుతుంటేనే కిక్కు నశాలానికి ఎక్కుతుందయ్యా.
0: కానీ మరి

0: బాస్, ఈ మాట్లాడడానికేనే ఇంత దూరం తీసుకొచ్చింది.
1: నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ఈ మాట అడగడానికి ఎన్నాళ్ళుగా ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందో తెలిసేందుకు ఇవాళ ఎలాగైనా సరే అడిగేయాలనుకున్నాను, అడిగేశాను. రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా?
0: నిద్ర పట్టండి, మీ ఒక్కరికేనేమిటి.
1: ఓహో, అయితే మీకు కూడా అన్నమాట అమ్మ ప్రేమ దొంగ.
2: కోటమ్మ గారు, అదో ఆ జలపాతం దగ్గర ఆ చెట్టు కింద ఆ జంటెవరో గమనించారా? ఇంకెవరు, మన ఆఫీస్ ప్రేమ పక్షులు అక్కడికి వెళ్ళి కుమకుమలు ఆడుకుంటున్నట్టున్నాయి. పిట్ట ఓ పక్క పిచ్చెక్కిస్తూనే వాడి ముందు నన్ను తక్కువ చేసి చూస్తూ కసి పెంచుతుంది.
3: ఓ పట్టుబట్టి ఆ పిట్ట మీద కసిని మసి చేస్తే పాల కానీ ఆనందో బ్రహ్మ.
2: నేను అది అనుకుంటున్నాను. ఎదురుగా చక్కని అఫెన్స్ చొక్క పదటి గురారా చూపు చూద్దాం.
3: మరే వాడు ఎక్కువేమిటో మన తక్కువేమిటో చూద్దాం.
0: స్టాప్ స్టాప్, అంతటితో ఆగండి మహాశయ. ప్రేమ జపం, పెళ్లి మంత్రం, వీటితోనే జీవితం సరిపోదు. ఇంకా మాట్లాడుకోవలసినవి బోలెడున్నాయి.
1: అమ్మో చచ్చం, ఇంకా బోలెడున్నాయా? ఇవేం ట్రంక్ రోడ్డు మీద మైలురాళ్ళ బోలెడుండడానికి? ఇద్దరం ఒకరికొకరు నచ్చాం కదా.
0: ఆ నచ్చితే చాలా. ఇద్దరము ఒకటయ్యాక భవిష్యత్ జీవితాన్ని ఎలా గడపాలి అన్నది ముందుగానే చర్చించుకోవద్దా?
2: హలో మై డియర్ లవ్ బర్డ్స్, హౌ ఆర్ యు?
3: సత్యమా సార్, కొంచెం అసింత జరు. మీ ప్రేమ సింహాసనం మీద కాస్త మాకు కూడా చోటివ్వండి సార్.
1: రాస్కెల్స్, ఏం కూశారు? ఇవాళ మీ అంతు చూస్తాను. ఆఫీసులో మా మీద గుసగుసలు రేపింది చాలక, ఇప్పుడు మీదే చేయడానికి వస్తారా?
3: పక్కదమ్మగా, ఆ అమ్మాయి అమ్మాయితో నన్ను మాట్లాడాలా?
4: మిస్టర్ ఆనందం, మిస్టర్ కుడుమరావు, స్టాప్ ఇట్! వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీరు చదువుకున్న ఉద్యోగస్తుల అనాగరికి అడుగు మనుషులా? చూడు మన్మథం, దే ఆర్ ఇన్ ఎ డ్రింకింగ్ స్టేట్. ఛీ, ఇటువంటి వాళ్ళకా నేను ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తుంది?
1: అందరూ అటువంటి వాళ్లే కాదు బాస్. సత్యం, సుగుణ లాంటి ఉత్తమాశయాలు, సత్ప్రవర్తన కలవాళ్లు ఉన్నారు. వాళ్ళు ప్రేమించుకుని ఒకటెవరం చూడలేకే వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
4: ఏమిటి, మన సంస్థలో ప్రేమ ఆదర్శ వివాహాలు కూడానా?
0: ప్రేమలు లేవు, ఆదర్శాలు లేవు. నన్ను వదిలేయండి, నన్ను వెనక్కు పంపించేయండి. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. మీలో ఏ ఒక్కరికి సరైన అవగాహన బాధ్యత లేదు జీవితం అంటే. ఐశ్వర్యం ఉంది కదా అని మగపిల్లలకనే చక్రవర్తి గారు, మగపిల్లడు కోసం ఆడపిల్లని కంటూ పోయే కుటుంబరావు గారు, ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ఆనందరావు గారు, మీ మధ్య ఏ ఆడపిల్లైనా ప్రేమకి పెళ్లికి ఎందుకు సాహసిస్తుంది? స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని పట్టించుకునేవారు మీలో ఒక్కరన్నా ఉన్నారా?
4: నన్ను క్షమించమ్మా సుగుణ, మొన్న నా భార్య పోయినప్పటి నుంచి నా మనసులో రగిలే ఆవేదనని నీ ఉద్రేకం బద్దలుగొట్టింది. ధనవంతుణ్ణి అన్న అహంతో సామాజిక బాధ్యతని, నా భార్య ఆరోగ్యాన్ని పట్టించుకుని నాకు ఆమె మరణంతో కళ్ళు తెరుచుకున్నాయి.
0: మరణించి ఆ కళ్ళు తెరుచుకుంటే ఏం లాభం అండి?
4: లాభం సంగతి కాదమ్మా, నేను ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాను. ఈ సంఘటన మూలాన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మారిన మనిషిగా మీ వివాహం నా చేతుల మీదుగా చేయనివ్వండి.
0: లాభం లేదండి, మా చర్చలు ఇంకా వివాహం వరకు చేరుకోలేదు. నేను నిన్నటి మహిళని కాదు, నేటి మహిళని కాదు, రేపటి మహిళని. సత్యంగారితో వివాహానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆయన మీ అందరి ముందు నాకు హామీ ఇవ్వాలి.
1: ఏమిటమ్మా అది?
0: మాకు ఒకే ఒక సంతానం ఉండాలి, ఆ తర్వాత బంద్. ఆ బిడ్డ మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఒక్కరే. ఆ హామీ ఇవ్వకపోతే ఎవరిదో వారిది.
1: సార్, ఆవిడ మాట నా మాట. ఆవిడ కండిషన్కి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మేమొకటే, మాకొకరే.
4: చూశావుటమ్మా, కుర్రాన్ని అనవసరంగా బెదగొట్టేశావు. నీ అడుగుజాడల్లో నడిచే భర్త లభించడం ఎంత అదృష్టం. ఈ శుభ సందర్భంలో, ఈ సంతోష సమయంలో మరొక చిన్న అనౌన్స్మెంట్. నేను నా పిల్లల మీద, సామ్రాజ్య విస్తరణ మీద మమకారం చంపుకుని మా సంస్థల్లో పనిచేసే జంటల్లో ఒకే సంతానంతో ఫుల్ స్టాప్ పెట్టే వారికి వాటా ఇవ్వదలుచుకున్నాను. ఇవాటి నుంచి ఈ సంస్థలు నా వ్యక్తిగత ఆస్తి కాదు. శ్రమించే చిన్న సంసారాల వాళ్ళందరినీ సత్యం సుగుణలు, వారి ఆశలు ఆశయాలు.
5: మీరింతవరకు రేపటి కోసం నాటికి విన్నారు. రచన శ్రీ పిసిపాటి ఉమామహేశ్వరం. ఇందులో శ్రీమతి బుర్రా విజయదుర్గ, శ్రీమతి మందలపు ఇందిర, శ్రీ ఏవిఎస్ పిసిపాటి వెంకటేశ్వరరావు, జిఎస్ కుమార్, గేదెల రామారావు, చిరంజీవి లక్ష్మి, శ్రీ ఎస్వీరావు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
6: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గా భవానీగారు వైలిన్, శ్రీ ఎమ్మెల్ఎన్ రాజుగారు మృదంగం. కీరవాణి రాగం తానం, ఆనందపూర్ణ బోధోహం, శివోహం, సచ్చిదానంద అనే పల్లవి. మిశ్ర త్రిపుట తాళం, పల్లవి ప్రారంభం సమం నుండి రెండు అక్షరాలు వదలి.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం విన్నారు. శ్రీమతి బీవీ దుర్గాభవానిగారు వైలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత మధురు గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏకవీర ఈ చిత్రానికి ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన దేవులపల్లి గీతం. సంగీతం కేవీ మహదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పిఠాపురం గానం చేసిన కొసరాజు గీతం. చిత్రం అవే కళ్ళు. సంగీతం వేదా.

0: చెమచక్క చెమచక్క చెమచక్క
1: హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ
0: హోయ్ చెమచక్క చెమచక్క చెమచక్క
1: హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ
0: హోయ్

అన్నాడు. హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల, హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల, హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల. కంటి మీద కునుకురా.

రమ్మో చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో హటకే హటకే.

0: గుర్రి పిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు. గుర్రిపిట్ట చుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరో బొబ్బులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఎవ్వంటూ అరిచిందయ్యో, హటకే హటకే.

बचके बचके हटके हटके हटके हर बचके।

0: చెమటక మలుమగ చెమటక మలుమగ చెమటక మలుమగ ఫలే ఫలే ఫలే ఫలే ఫలే.
1: కార్యక్రమంలో చివరిగా మోగ మనసులు, ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

లో రాఘవేంద్ర స్వామి గీతాలు, సన్నూతి గీతాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన కవి తాళ్లపాక చినతిరువెంగళనాథుడు గారి గురించి వింటారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఎన్ గోపిగారి జయంతి సందర్భంగా నానీలు కవితా ప్రక్రియ గురించి శ్రీ పట్నాల తులసీ వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం, సరోజ పెళ్లి పెనమాక నాగేశ్వరరావు గారి కథానిక, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ జగదీష్. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కొణికి శ్రీనివాసరావు గారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ రామవరపు అర్జునరావు గారు ప్రత్యేక డోలు సహకారం. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రావోయ్ అతిథి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 11:30 వన్డే ఆర్జేగా ఎస్కే నదియా తస్లీం, జి సాహితిగారులతో పరిచయం. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రమణమ్మ బృందం వారిచే ఇల్లో నారాయణమ్మ కథ, తంబుర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి, గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయం, లలిత గీతం ప్రసారమవుతాయి. 4:30 ఇమాందారీ కా ఫల్, 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 శ్రీమతి పి నాగమ్మ బృందం వారిచే భజనావళి. 5:30 యువవాణి కార్యక్రమంలో వన్డే ఆర్జేగా దేవిరెడ్డి గాయత్రి గారితో పరిచయం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించడం గురించి డాక్టర్ కె కీర్తి గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మామిడి కోతానంతరం తోటల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ వి సుధావాణి గారితో పరిచయం. అనంతరం జానపద గీతం, అకాల వర్షాలకు వివిధ దశలలో వరి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు. 10:00 భూతగీత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయ్యాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కర్మూర్తి. 6:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో మా రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 11:14. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.